శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 2వ తేదీ, గురువారం. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: మీరింతవరకు పి సుశీల ఆలపించిన భక్తిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తిసుధ ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో శ్రీ జి నరేంద్ర గారి సూక్తులు వింటారు.
1: పరోపకారం మానవత్వపు నిలువుటద్దం, పరోపకారార్థమిదం శరీరం అంటుంది వేదం. ఈ శరీరం పరులకు ఉపకారం చేయడానికి ఉద్దేశించబడినది. ఈ ఆర్యోక్తి మానవ జీవిత పరమార్థాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పరోపకారం అంటే ఇతరులకు నిస్వార్థంగా సహాయం చేయడం. ఇది కేవలం దయతో చేసే పని కాదు, ఇది మానవ ధర్మం, ఉత్కృష్టమైన సంస్కారం మరియు ఆధ్యాత్మిక పునాది. సృష్టిలోని ప్రతి జీవి ఏదో ఒక రూపంలో జీవించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మానవుడు మాత్రమే వివేకంతో సంకల్పంతో ఇతరుల మేలు కోరగలడు. ఈ లక్షణమే మనిషిని మిగిలిన జీవరాశి నుంచి వేరు చేస్తుంది. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరుల కష్టాలు అవసరాలు తీర్చడానికి మన శక్తి మేరకు తోడ్పడమే పరోపకారం. ప్రకృతిలోని ప్రతి అంశం ఈ పరోపకార ధర్మాన్ని నిరంతరం పాటిస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ చరంతి గావాః, పరోపకారార్థమిదం శరీరం అంటుంది వేదం.

0: చెట్లు పరోపకారం కోసం ఫలాలు ఇస్తాయి, నదులు పరోపకారం కోసం ప్రవహిస్తాయి, ఆవులు పరోపకారం కోసం పాలు ఇస్తాయి. అదేవిధంగా మానవ శరీరం కూడా పరోపకారం కోసమే నిర్దేశించబడినది. మానవ జన్మ అనేది ఈ అద్భుతమైన ప్రకృతిలో భాగం. కాబట్టి సృష్టి ధర్మాన్ని అనుసరించడమే మానవుడి పరమకర్తవ్యం. భారతీయ సనాతన ధర్మం పరోపకారానికి అత్యున్నతమైన స్థానం ఇచ్చింది. వేదవ్యాసుడిని ఇతర మునులు మహాభారతం యొక్క పూర్తి సారాంశాన్ని ఏకవాక్యంలో చెప్పగలరా అంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు. పరోపకారం పుణ్యాన్ని ఇస్తుంది, ఇతరులను బాధించడం పాపాన్ని ఇస్తుంది. బౌద్ధం, జైనం, ఇస్లాం మత గ్రంథాలలో కూడా కరుణ, దయ, దానం వంటి గుణాలు మోక్ష సాధనకు పునాదులుగా చెప్పబడ్డాయి. భగవద్గీత బోధించిన నిష్కామకర్మయోగంలో కూడా పరోపకారం అంతర్లీనంగా ఉంది. ఫలితాన్ని ఆశించకుండా చేసే సేవ మనసును శుద్ధి చేస్తుంది, తద్వారా అహంకారం తగ్గి ఆత్మ ఉనికిలోకి రావడం జరుగుతుంది. ఇతరులలో ఉన్న ఆత్మను తనలో ఉన్న ఆత్మగా భావించినప్పుడు ఇతరులకు సేవ చేయడం అనేది తనకు తాను సేవ చేసుకున్నట్లుగా అవుతుంది. ఈ భావన సర్వం బ్రహ్మమయం అనే ఆధ్యాత్మిక సత్యానికి పునాదిగా బాసిల్లుతుంది. ఒక సమాజంలో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు వారి మధ్య విశ్వాసం, అనుబంధం పెరుగుతాయి. కష్టాలలో అండగా నిలబడడం వల్ల సామాజిక భద్రత మరియు సామరస్యం పెంపొందుతాయి. పేదరికం, ఆకలి వంటి సామాజిక సమస్యల నిర్మూలనకు ప్రత్యక్షంగా దోహదపడుతుంది పరోపకారం. ధనవంతులు తమ సంపదను పంచడం ద్వారా పేదరికం యొక్క అంతరాన్ని తగ్గిస్తారు. పరోపకారం అనేది దయ, కరుణ, సహనం వంటి మానవ విలువలను భావితరాలకు నేర్పిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం చిన్నప్పటి నుండే అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకుంటారు. పరోపకారం అంటే కేవలం ధన సహాయం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న వారికి అన్నదానం, విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం, విద్యాదానం, ఇతరులకు వారికున్న జ్ఞానాన్ని విద్యను అందించడం ద్వారా, విద్యాదానం ఇతరులకు వారి దగ్గర ఉన్న దానాన్ని దానం చేయడం, శ్రమదానం నిస్వార్థంగా శారీరక శ్రమను అందించడం, ఉదాహరణకు పారిశుద్ధ్య పనులు, సహాయ శిబిరాలు నిర్వహించడం, అవయవదానం మరణానంతరం తన శరీర భాగాలను అవసరమైన వారికి దానం చేసి ప్రాణదాతగా నిలబడడం జరుగుతుంది. అభయదానం భయంలో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పి కష్టాలలో ఉన్నవారికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వడం అభయదానం. మానవ జీవితం అశాశ్వతమైనది. ఈ దేహం ఏదో ఒకరోజు నశించిపోతుంది. కాబట్టి మన జీవితానికి అర్థం, విలువ చేకూర్చే ఏకైక మార్గం పరోపకారం. బలి, శివి వంటి వారి త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని మనకు చేతనైనంత సహాయం చేయాలి. పరోపకారం అనేది మనిషి తన ఆత్మసంతృప్తి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఆచరించాల్సిన మహత్తరమైన ధర్మం. సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలి అనే సార్వజనీన భావనను పెంపొందించడంలో పరోపకారం కీలక పాత్ర పోషిస్తుంది. పరోపకారానికి మించిన ధర్మం మరొకటి లేదని, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి తమ జీవితంలో అమలు చేయాలని మన ధర్మశాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి.
1: శ్రీజీ నరేంద్ర గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు.

విచక్షణ రహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశుల సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాకీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారి నుండి పంటలలో నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవడం కోసం

తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించే ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మి కాంపోస్ట్. వానపాము లేదా ఎర్రాల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, ఈ వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థాలను వర్మి కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువులను వర్మి కాంపోస్ట్ అని అంటారు. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వర్మి కాంపోస్టు తయారీ విధానం చూసినట్లయితే, మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమి పైపొరలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమి పైపొరలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించి షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేసుకోవాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు, అలాగే వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తర్వాత 2 నుంచి 4 అంగుళాల మందం వరకు కుళ్ళిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్గా కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరిగడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2 నుంచి 4 అంగుళాల మందాన కుళ్ళిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అడుగుల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాముల చొప్పున బెడ్స్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరిగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6 నుంచి 8 వారాల్లో నాణ్యమైన వర్మి కాంపోస్టు తయారవుతుంది. మరి వర్మి కాంపోస్టు తయారైనట్లు తెలుసుకోవడం ఎలా అని చూసినట్లయితే, ఎరువు నల్లగా ఉంటుంది, చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకొని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడం చూసినట్లయితే, కంపోస్టు తయారైన తర్వాత 2 నుంచి 3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2 నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత 3 మిల్లీమీటర్లు జల్లెడతో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తర్వాత వానపాములను మరొక బెడ్కు మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే, గాజుముక్కలు, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40 నుంచి 50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూసుకోవాలి. ఎలుకలు, చీమలు, తొండలు తదితర పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మి కాంపోస్టు ప్రయోజనాలు. వర్మి కాంపోస్టు ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువులతో పోల్చుకుంటే 10% పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావలసిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతం చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. నేలను గుల్లబారేట్లు చేస్తాయి. అందుకే వీటిని జీవనాగలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములను రైతుల మిత్రులంటారు. వర్మి కాంపోస్ట్ పోషకాలు 1 టన్ను వర్మి కాంపోస్ట్లో సుమారుగా 15 నుంచి 30 కిలోల నత్రజని, 10 నుంచి 20 కిలోల భాస్వరం, 11 నుంచి 18 కిలోల పొటాసియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింకు, ఇనుము, మాంగనీసు, రాగి

ఓరాన్, ద్వితీయ పోషకాలైన కాల్సియం, మెగ్నీషియం అలాగే గంధకం తగు మోతాదుల్లో అందిస్తుంది. వర్మీ కాంపోస్టు సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1 నుంచి 1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసును బట్టి 5 నుంచి 25 కిలోలు, ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేసుకోవాలి. పూల కుండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కాంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒక ఆవు సంవత్సరమునకు 3.5 టన్నుల పేడను ఇస్తుంది. దీన్ని కాంపోస్టుగా మారిస్తే సుమారు 1.5 టన్నుల కాంపోస్టు తయారవుతుంది. ఇది 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. అయితే ఇదే 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మీ కాంపోస్టు తయారు చేస్తే 40 టన్నుల వర్మీ గుళికలు తయారవుతాయి. ఇవి నేలకు 500 కిలోల నత్రజని, భాస్వరం, పొటాసియం అందిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో టన్ను వర్మీ కాంపోస్టు 4 నుంచి 5 వేల రూపాయలుగా ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు స్థాయిలో వర్మీ కాంపోస్టు తయారు చేసుకుని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతులకు సాగు ఖర్చులు ఆదా అయ్యి భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడిని సాధించి సరైన గిట్టుబాటు ధరను పొందగలుగుతారు.

ఇంతటితో ఈనాటి పొలం పనులు సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నారు.

0: చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హావింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ దిస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్ గోల్డెన్ ఫ్యామిలీస్ వన్ డే ఐ వాంట్ టు సీ ఆల్ గోల్డెన్ ఫ్యామిలీస్ టు బి ది మార్గదర్శీస్ దే మస్ట్ బి ఇన్ ఏ పొజిషన్ టు హ్యాండ్ హోల్డ్ దోస్ హు ఆర్ ఆల్ ఇన్ పావర్టీ.
0: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
0: దేశ పన్నుల వ్యవస్థలో GST ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా

0: ల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో మహిళలకు ఆత్మరక్షణగా తైక్వాండో గురించి శిక్షకులు శ్రీమతి జి ఊర్మిళ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:35 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు. 9:30 చిత్రాంజలి. 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు. పదకొండు 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అత్తగారు జిందాబాద్ నాటిక వింటారు. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మామిడి సాగులో అనుభవాలు గురించి ఓర్వకల్లు మండలం

ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మదిలెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 హిందీ సినీ గీతాలు, 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో మనసిచ్చి చూడు చిత్ర నుంచి పాటలు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: అయ్యా డాక్టర్ గారు, మా లక్ష్మీదేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
1: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
0: లక్ష్మీదేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరం వచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
1: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి, వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకి ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం, తెలుసా?
2: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
3: ప్లాస్టిక్ బ్యాగులు మానండి, నార సంచులే వాడండి.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల

జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్ధమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదిక

0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్ధమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్ డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్ధమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మ్యారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా NHAI ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.

0: పురుషుల క్రికెట్లో చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో మహిళలకు ఆత్మరక్షణగా తైక్వాండో గురించి శిక్షకురాలు శ్రీమతి జి ఊర్మిళా గారితో పరిచయం వింటారు. అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా విందాం ఓ సినీ గీతం.

0: తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ స్మార్ట్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: కాంతి రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళలకు ఆత్మరక్షణగా తైక్వాండో. శిక్షకురాలు శ్రీమతి జి ఊర్మిళ గారితో పరిచయం వింటారు.
8: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి జి ఊర్మిళ గారు ఉన్నారు. వీరు వచ్చేసి తైక్వాండోలో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు సాధించారు. అంతేకాకుండా మన కర్నూలు జిల్లాలో ఎన్నో చోట్ల వీరు ఉచితంగా పిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు, 18 ఏళ్ళ అమ్మాయిలకు వీరు వచ్చేసి ఉచితంగానే శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం వీరు దీన్నే వృత్తిగా, ప్రవృత్తిగా కూడా పెట్టుకున్నారు. మరి అసలు మీరు అతి పిన్న వయస్కురాలండి, పైగా మీ యొక్క జీవితం చూస్తే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక గృహిణి, అలాగే మీకు పెళ్ళయి పాప ఉన్నారు. ఈ సమయంలో కూడా మీరు టైక్వాండోని ప్రాక్టీస్ చేస్తున్నారు. టైక్వాండో గురించి కాస్త పూర్తిగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
9: నమస్తే సార్, నా పేరు ఊర్మిళ. నాకు కరాటే నేర్చుకోవడం అన్నా, నేర్పించడం అన్నా, ముఖ్యంగా అమ్మాయిలకు నేర్పించాలన్నా నాకు చాలా ఇష్టం. అందుకని నేను అమ్మాయిలకు ఉచితంగా తైక్వాండో నేర్పించాలని నిర్ణయించుకున్నాను. అదే నా వృత్తిగా కూడా ఎంచుకున్నాను. నేను చిన్నతనంలోనే, నాకు 14 సంవత్సరాలు వయసున్నప్పటి నుంచి నేను తైక్వాండో నేర్చుకుంటున్నాను. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా మనకు ఒక క్రమశిక్షణ అనేది కూడా ఏర్పడుతుంది. పొద్దున్నే లేవడం, వ్యాయామం చేయడం, ఒక క్రమశిక్షణ అంటూ మనకు చిన్నతనంలోనే అలవాటు అవ్వడం ద్వారా మనం ఏదన్నా సాధించాలన్నా మన ఆ దిశలో ఒక క్రమశిక్షణ అంటూ మనకు అలవాడుతుంది.
8: అంటే మనం చూసుకున్నట్లయితే ముఘలాయిల కాలం నుంచి తర్వాత ఆంగ్లేయుల కాలంలో కూడా మహిళలకు భద్రత లేదండి. మరి మహిళలకు భద్రత చాలా అవసరము అని స్వతంత్రం వచ్చినాక మన దేశ పెద్దలు, పరిపాలకులు ఎంతో భావించారు. అయినప్పటికీ ఆ రోజుల్లో మహిళలు బయటికి రావడము చాలా ఇబ్బందికరంగా ఉండేది. మరి మారుతున్న సమాజంలో, అంటే 80-90 దశకంలో మహిళలు బయటికి రావడం జరిగిందండి. పరంపరలో ఆత్మరక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మహిళకు. మరి మహిళకు ఆత్మరక్షణ ఏ విధంగా మనము చేయగలము? ఎందుకంటే మహిళకు, ఒక అమ్మాయికి ఆత్మరక్షణ, ఆ అమ్మాయినే ఆత్మరక్షణగా ఉండడం, ఒక అమ్మాయి తనకు తానే ఆత్మరక్షణగా కావడం, తనకు తనే ఒక శక్తిగా, తనే ఒక పరాశక్తిగా అవతరించడం అనేది చాలా కష్టమైన పని అండి. మరి మీరు ఇది సాధించి పెట్టారు. ఇలా సాధించడంలో మీకు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పలు అవార్డులు మిమ్మల్ని వరించాయి. మరి అవార్డులతో పాటు ఎన్నో పథకాలు కూడా మీరు స్వీకరించారు. ఇక మీరు వచ్చేసి ఈ యొక్క టైక్వాండో మీరు నేర్పిస్తూ ఉన్నారు కర్నూలులో. మరి టైక్వాండో నేర్పించడం వల్ల ముఖ్యంగా మహిళలకు, అంటే అమ్మాయిలకు ఎటువంటి ఈ రక్షణ ఉంటుంది? ఈ తర్వాత టైక్వాండో గురించి కాస్త పూర్తిగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
9: ఫస్ట్ నా గురువు గారు వెంకటేశ్వర మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. నేను టైక్వాండో ఎలా నేర్చుకున్నానంటే, నేర్చుకునే స్తోమత లేకపోయినా మా గురువు గారు మహిళలకు ఉచితంగా నేర్పించడానికి ముందుకొచ్చారు. తద్వారా నేను ఇంతవరకు నేర్చుకోగలిగిన

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను

0: ఆయన సహకారంతోనే నేను ఇన్ని మెళకువలు నేర్చుకోగలిగాను. తైక్వాండో నేర్చుకోవడం ద్వారా మనం వ్యాయామం చేయవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనం యాక్టివ్గా ఉంటాము. అలా కాకుండా మనం పంచెస్ కిక్స్ చేయడం ద్వారా కూడా మన బాడీ అనేది ఒక ఆకృతిని చేకూరుతుంది. తద్వారా మన జాయింట్స్ అన్నీ బలాన్ని చేకూరుతాయి. తైక్వాండో అనేది మనకి ఆత్మరక్షణగా ఉంటుంది. తైక్వాండోలో నేర్చుకునే మెళకువలు మనం ఎలా ఎదుటి వారిని హింసించకుండా ఎలా మనం ఎదుర్కోవాలో మనం మెళకువల ద్వారా నేర్చుకోవచ్చు. తైక్వాండో అనేది మహిళలకు చాలా అవసరం. ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిల అభద్రత భావం ఎదుర్కొంటున్నారు. సో ఇప్పుడు నేర్చుకోవడం ద్వారా మనం ఎక్కడికి వెళ్ళినా మనకంటూ ఈ మెళకువల ద్వారా మనకంటూ ఒక రక్షణ, మనకొక కాన్ఫిడెన్స్ అంటూ ఏర్పడుతుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా మనం ధైర్యంగా మన పని మనం చేయగలుగుతాం.
1: ఇకపోతేనండి, మీ కుటుంబ నేపథ్యం, అంటే ఇందాక మీరు మీ గురుగారి గురించి కూడా చెప్పారు, ఉచితంగా నేర్పించారు, నాకు ఆ స్తోమత లేకపోయినప్పటికీ వారు ఎంతో నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి నిలబెట్టారని చెప్పారు. మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేస్తారా అండి?
0: మా తండ్రి గారు చిన్న గుమాస్తా పని చేసేవారు. మా అమ్మగారు ఇంట్లోనే ఉండేవారు. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, బండిమెట్ట స్కూల్లో, మున్సిపల్ హై స్కూల్ సార్, అందులో చదువుకున్నాను. సో మా అత్త కూతురు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటుంది సార్. అక్కడ శిక్షణ తను తీసుకుంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది సార్, తను నేర్చుకుంటుందని తెలిసి నేను తనను రీచ్ కావడం జరిగింది, అడగడం జరిగింది. అడిగిన తర్వాత మాస్టర్ని కూడా అడగడం జరిగింది. మాస్టర్ గారు అమ్మాయిలకు ఉచితంగా నేర్పిస్తాను అని చెప్పి తైక్వాండో నేర్చుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది సార్.
1: చాలా సంతోషం అమ్మ. చాలా పేదరికం నుంచి వచ్చారు మీరు, కానీ ఈరోజు ఒక మన భారతదేశంలో నిజంగా మీరు చెప్పినట్లు మహిళలకు అభద్రత భావం అయితే ఉందండి. గాంధీ గారు అన్నట్టు ఎప్పుడైతే మహిళ రాత్రి 12 గంటలకు ఒంటరిగా రోడ్డుపైన వెళ్తుందో అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఒక మహిళ ఇంకొకరి తోడు లేకుండా రాత్రి 7-8 తర్వాత పోవడం కూడా చాలా ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ మనకు కనపడతా ఉందండి. ఈ నేపథ్యంలో మీరు ఎంతో నిరుపేద కుటుంబం నుంచి అయినా వచ్చి ఒక దృఢ సంకల్పంతో ఈ టైక్వాండో మీ గురుగారి దగ్గర నేర్చుకోవడం జరిగిందండి. మీ గురుగారి దగ్గర నేర్చుకోవడంతో పాటే ఈ టైక్వాండో క్రీడలు వ్యాయామం అంటే ముఖ్యంగా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఎందుకంటే మంచి ఫుడ్ తీసుకోవాలా, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలా, తర్వాత కాల్షియం ఫుడ్ తీసుకోవాలా, తర్వాత దెబ్బలు తాకుతూ ఉంటాయి. మరి మీరేమో మీ ఇంటి పరిస్థితి చెప్పారు, నాన్నగారు చిన్న గుమస్తాగా ఉన్నారని. మరి మీకు ఈ యొక్క మంచి పోషక విలువలు గల ఆహారము ఎలా దొరికింది, ఎలా తీసుకున్నారు, దీని గురించి తెలియజేస్తారా? అంటే ఎటువంటి ఇప్పుడున్న అమ్మాయిలు మీలాంటి అమ్మాయిలు చాలా వరకు, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ నేర్పిస్తున్నారండి వాళ్ళ పిల్లలకు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఇంకా అసలు తిన్నీకే కూడా కొద్దిగా 3 పూటలు మంచి ఆహారం తిని తీసుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. మరి వారికి ఈ మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలా, మంచి కాల్షియం ఫుడ్ కావాలా, మంచి మినరల్స్ మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ ఉండే ఫుడ్ కావాలా, మరి వారికి మీరు ఇచ్చే సూచన ఏంటో తెలియజేస్తారా? అంటే మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించారు, వీటి గురించి తెలియజేస్తారా?
0: మా నాన్నగారు అయితే నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. ఫుడ్ విషయంలో వస్తే మాది నిరుపేద కుటుంబం అన్నది వాస్తవం, కానీ రోజుకు ఒక గుడ్డు పాలు తాగి వెళ్ళేదాన్ని. మధ్యాహ్నం పూట మధ్యాహ్న భోజనం పెట్టేవారు. అక్కడ భోజనం చేసి
1: భోజనం
0: చేసి ముందుగా ఏ కళ అయినా నేర్చుకోవాలంటే ఫస్ట్ పట్టుదల ఉండాలి సార్. పట్టుదల ఉంటే మనకి ఏమున్నా ఏం లేకపోయినా మనం ముందుకెళ్ళగలం సార్.
1: మీరు పట్టుదల గురించి మాట్లాడుతూ ఉన్నారండి. ఒక 10 మంది ఆకతాయిలు మీ చుట్టుముట్టు చేరుకున్నారనుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకునే స్థాయిలో మీరు ఈరోజు అంతకు ఎదిగారా? ఇంకా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?
0: ఏ కళ అయినా ఇంకా నేర్చుకునేది ఉంటుంది సార్. నేను ఎప్పటికీ సంపూర్ణమని చెప్పలేను, కానీ ఆకతాయిలు వస్తే మనం తైక్వాండో నేర్చుకోవడం ద్వారా వాళ్ళని ఎలా ఎదురించాలి, ఏ విధంగా ఎదిరించాలి అనే మెళకువలు మనం నేర్చుకోవచ్చు సార్. మనం భయపడాల్సిన అవసరం లేదు.

0: నేర్చుకోవడం ద్వారా మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏ విధంగా ఎలా అనేది తెలుస్తుంది. సో మనం ధైర్యంగానే ఉండొచ్చు సార్.
1: ఇకపోతే అండి, మీ యొక్క ముఖ్య ఆశయం అంటే మీరు ఒక సామాన్యమైన అని కూడా చెప్పకూడదు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో ఉన్నత శిఖరాలని అధిగమించారండి. ఎందుకంటే రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించడమే కాకుండా సర్టిఫికెట్లు సాధించడమే కాకుండా ఎన్నో మీరు నేర్చుకున్నారు. దాంతోపాటు విద్యని కూడా నెగ్లెక్ట్ చేయకుండా విద్యని కూడా అభ్యసించారు. ఇక అంతేకాకుండా మీరు కుటుంబ నేపథ్యం కూడా సజావుగా సాగిస్తూ ఉన్నారండి. ఏ పైసా తీసుకోకుండా సంఘ సేవకు, ముఖ్యంగా అమ్మాయిలకు మీరు ఈరోజు శిక్షణ ఇస్తూ ఉన్నారండి. మీరు ఇలా ఇస్తున్నారు కదా, మీ ఆశయం ఏంటి?
0: అమ్మాయిలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళు ధైర్యంగా సమాజంలో ఉండడమే నా ఆశయం సార్. ఒక అమ్మాయి బ్లాక్ బెల్ట్ వచ్చిందంటే తను ఏ పనైనా ధైర్యంగా ఎక్కడైనా చేసుకోగలదని నా నమ్మకం సార్. సో అమ్మాయిలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడమే నా ధ్యేయం సార్.
1: ఇకపోతే అండి, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అమ్మాయిలకు భద్రత గురించి మాట్లాడారండి. ఈ భద్రత ఒకటే కాదు, ఉద్యోగ అవకాశాల గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఇక టైక్వాండో ఒలింపిక్ గేమ్స్లో భాగమేనా అండి?
0: ఎస్ సార్, ఒలింపిక్ గేమ్స్లో భాగమే. సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం, డిఎస్సి కూడా మొన్న జరిగింది. స్పోర్ట్స్ కోటాలో కూడా తైక్వాండో ఉండింది. సో ఎంతోమంది ఉద్యోగం కూడా సాధించారు. సో మనం భయపడాల్సిన ఏం అవసరం లేదు సార్. మనం ఆశయం సాధించాలంటే మనకి విద్యతో పాటు ఇలా స్పోర్ట్స్ కూడా ఉండడం చాలా ముఖ్యం సార్. ఇంకా వేగంగా మనం ఆశయాన్ని సాధించే మార్గం ఏర్పడుతుంది. సో స్పోర్ట్స్ కోటాలో కూడా మనకు తైక్వాండో ఉంది సార్.
1: కాబట్టి అందరూ కూడా తైక్వాండో నేర్చుకోవాలా, ఉద్యోగ అవకాశాలు పొందాలా, ఉద్యోగాలు పొంది ప్రభుత్వంలో మమేకం కావాలనేది మీ ఆకాంక్ష. ఇక చివరిగా అండి, మీ జీవనోపాధి అంటే మీరు శిక్షణ ఇస్తున్నారు, శిక్షణ కూడా అది కూడా డబ్బులు లేకుండా ఇస్తూ ఉన్నారు, అంటే ఒక స్వచ్ఛందమైన ఆశయంతో మీరు ఇస్తూ ఉన్నారు, ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు, అంటే మహిళలకు భద్రత ఇవ్వాలా, టైక్వాండో శిక్షణ ఇవ్వాలా అనేది మీరు ఒక ఆశయం పెట్టుకొని మీ జీవితానికి ఇదే పరమావధిగా పెట్టుకొని మీరు ముందరకు సాగుతూ ఉన్నారండి. ఈ పరంపరలో మీ జీవనోపాధి ఎలా సాగుతుందంటారు?
0: నేను మ్యారీడ్ ఉమెన్ సార్. మా ఆయన సంపాదించే దాంట్లోనే మేము జీవితం గడుపుతున్నాము, అందులోనే మేము సర్దుకోవడం కూడా జరుగుతుంది, అందులోనే నాకు తృప్తి కూడా ఉంది సార్. నేను నా చేసే పనిలో తృప్తిని వెతుక్కుంటాను కాబట్టి నేను అంటే డబ్బుల గురించి ఆలోచించకుండా మహిళలకు, అమ్మాయిలకు సేవ చేయడం వల్లని, వాళ్లకు విద్య అందించడంలోనే నా సంతోషాన్ని తృప్తిని చూసుకుంటున్నాను సార్.
1: చాలా సంతోషం అమ్మా, నిజంగా చేసే పనిలోనే నేను నా సంతోషాన్ని వెతుక్కుంటున్నాను అని చాలా గొప్పగా చెప్పారండి. అలాగే మీ భర్త గారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న తీరు కూడా చాలా అద్వితీయము. ఇకపోతే మీ తల్లిదండ్రులు, మీ గురువులు అందరి ప్రోత్సాహంతో మీరు ఈ స్థాయికి వచ్చారు. మరి మున్ముందు రోజుల్లో ఇంకా మంచి స్థాయిలో మీరు ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజు కర్నూలు రేడియో స్టేషన్కి వచ్చి మా శ్రోతలకు మీ యొక్క టైక్వాండో విద్య యొక్క ఆవశ్యకత, తర్వాత మీ యొక్క పరిచయ కార్యక్రమము ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారుతుందని ఆశిస్తూ పరిచయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామండి. శ్రీమతి జి ఉర్మిళ గారు నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు మహిళలకు ఆత్మరక్షణగా తైక్వాండో శిక్షకురాలు శ్రీమతి జి ఊర్మిళా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

పత్రికా సమాచారం వింటారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నిన్న బుధవారం విడుదలయ్యాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో పి శశి మాధురి 54వ ర్యాంకు, సఫియా మోహసిన 103వ ర్యాంకు, టి సతీష్ రెడ్డి 157వ ర్యాంకు సాధించి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో కరే దినేష్ 141వ ర్యాంకు, జి ఉషశ్రీ 170వ ర్యాంకు, ఎన్ శివచక్రధర్ 585, ఎన్ ప్రశాంత్ ఎస్ ప్రశాంత్ 698వ ర్యాంకు సాధించి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచారు. కర్నూలు జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సత్యనారాయణరాజు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నిన్న బుధవారం కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో బాలల హక్కుల పరిరక్షణ, కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బాల్య వివాహాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమ కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల వయస్సు గల బాలబాలికల హక్కులను పరిరక్షించేందుకు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందన్నారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యమని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే చైల్డ్ బెగ్గింగ్ను సమర్థవంతంగా అరికట్టవచ్చని అన్నారు. గ్రామాల్లో వలసల నివారణకు, వ్యవసాయ కూలీల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా అమల్లోకి తెచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని ఈరోజు కర్నూలు జిల్లా అంతటా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి నరసింహారెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని కక్షిదారులందరూ జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి కబర్ది తెలిపారు. ఈ నెల 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగబోయే లోక్ అదాలత్ కోసం సంబంధిత అధికారులు కృషి చేసి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కారమయ్యేందుకు తోడ్పడాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కక్షిదారుల ప్రయోజనం కోసం ఈ జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి వీలున్న క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు, ప్రీలిటిగేషన్ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కారమయ్యేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఇటీవల స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్ నేరస్తులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదిక ద్వారా అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, ట్రేడింగ్ ప్లాట్ఫారాలలో పెట్టుబడులు పెట్టేలా ప్రలోభానికి గురిచేసి లక్షల రూపాయలు కాజేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని, ఓటీపీలు, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ చెప్పకూడదని ఆయన తెలిపారు.

0: రాష్ట్ర ప్రభుత్వం నగరవనం పేరుతో పచ్చదనానికి ప్రాధాన్యమిస్తోంది. పట్టణ నగర సమీపాల్లో అటవీ ప్రాంతాలను ఎంచుకొని అక్కడ నగరవనం పేరుతో పర్యాటకంగా అభివృద్ది చేస్తుంది. ఈ క్రమంలో ఎమ్మిగేనూరు సమీపంలోని కోటేకల్లు ఆరేకల్లు గ్రామాల మధ్యలో నగరవనాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అబ్రపరిచే అటవీ జంతువుల బొమ్మలు, ఆటలాడుకునే ప్రదేశాలు, చిన్నారుల కోసం ప్రత్యేకంగా పార్కు వెరసి కోటేకల్లు నగరవనం ఆహ్లాదభరితంతో కనువిందు చేస్తోంది. దేశంలో మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ 2026 పరీక్షను ఆగస్టు 30న నిర్వహించనున్నారు. ఈ మేరకు నిన్న బుధవారం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్షా కేంద్రాల సమాచారం ఆగస్టు 11న ప్రకటిస్తారు. సెప్టెంబర్ 30న ఫలితాలు వెల్లడించనున్నారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ బంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. పత్రికా సమాచారం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
4: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
4: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
4: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
4: అలాగైతే కొత్త గుర్తింపు, ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
4: అంతే.
3: అర్థమైంది.
4: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
5: RBI అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
8: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
9: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. హోమియో వైద్య విధానాన్ని రూపొందించిన హానిమన్ 1755 ఏప్రిల్ 10 జన్మించారు. వీరి పూర్తి పేరు క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యుయల్ హానిమన్. 1779 మెడిసిన్లో మాస్టర్ పట్టా పొందారు. 1781 వైద్య వృత్తి ప్రారంభించారు. ఏ పదార్థమైనా ఆరోగ్యవంతుని శరీరంలో కలిగించే రోగ లక్షణాలను బట్టి అలాంటి వ్యాధిని అదే పదార్థంతో తొలగించవచ్చని సారూప్య ఔషధ సిద్ధాంతం ప్రకటించారు. తనపై ఎన్నో రోగాలకు సంబంధించి హానిమన్ స్వయంగా ప్రయోగాలు చేసుకున్నారు. ఈ సూత్రాలపై 1810 ఆర్గనస్ ఆఫ్ రేషనల్ హీలింగ్ అనే గ్రంథం రచించారు. 1811 నుండి విశ్వవిద్యాలయం అధ్యాపకునిగా ఉండి ఎందరో శిష్యుల్ని సంపాదించారు. హోమియో వైద్యాన్ని ప్రపంచానికి అందించిన హానిమన్ 1843 జూలై 2 కన్నుమూశారు. ఈరోజు శామ్యుయల్ హానిమన్ వర్ధంతి. జి రామరెడ్డి 1929 డిసెంబర్ 4 కరీంనగర్ జిల్లాలో జన్మించారు. వీరింటి పేరు గడ్డం. రాజకీయ శాస్త్రంలో పరిశోధనతో డాక్టరేట్ పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1977 ప్రొఫెసర్గా పనిచేశారు. 1980 వీరు దూరవిద్యపై పరిశీలన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 1982 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పడి మొదటి వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. 1985 కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పరిచి రామరెడ్డిని తొలి వైస్ ఛాన్సలర్గా నియమించింది. 1991 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశపు తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సలహాదారుగా నియమించుకోంది. విద్యారంగంలో పలు కీలక నిర్ణయాలకు కారణమైన వీరు 1995 జూలై 2 లండన్లో కన్నుమూశారు. ఈరోజు జి రామరెడ్డి గారి వర్ధంతి. అనురంగంలో దేశం బలపడేందుకు అణుశక్తి కార్యక్రమాలను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. అణు విద్యుత్ ఉత్పత్తి, అణు ఇంధన పునఃశుద్ధి సౌకర్యాలున్నాయి. దేశంలోనే మొట్టమొదటి దేశీయంగా నిర్మించబడిన ఈ అణు విద్యుత్ కేంద్రం 1983 జూలై 2 ప్రారంభమయ్యింది. కానీ 1983 జూలై 23 గ్రిడ్తో అనుసంధానమయ్యింది. ఈరోజు కల్పకం అణు విద్యుత్ కేంద్రం ప్రారంభ దినం. భూమి మీదనే కాకుండా ఇతర గ్రహాలపైన జీవాలున్నాయని కొందరి నమ్మకం. వాటిని గ్రహాంతరవాసులు అంటారు. ఆ జీవులు వివిధ యాంత్రిక సాధనాలలో భూమి మీదకు వస్తుంటాయని భావన. గుర్తు తెలియని వస్తువులు ఎగురుతుంటే చూచామని ప్రపంచంలో కొన్ని దశాబ్దాలుగా కొందరు చెబుతున్నారు. అలాగే వాటి ఫోటోలు తీశామని మరికొందరు. వీటిని మనం ఎగిరే పళ్ళాలుగా పిలుస్తాం. ఈ ఎగిరే పళ్ళాల గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఏ పరిశోధనలోనూ నిజంగా ఎగిరే పళ్ళాలున్నాయని తేలలేదు. కానీ ప్రపంచంలో ఎగిరే పళ్ళాల దినం ఏటా 2 జూలై జరుపుతారు. ఆ రోజున సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాల ప్రదర్శన, ఆకాశంలో వీటి కోసం పరిశీలన చేస్తుంటారు. ఈరోజు ప్రపంచ ఎగిరే పళ్ళాల దినోత్సవం. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టండి.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తా ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాక నుంచి సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా, చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.

0: New Army Chief outlines Vijay Vision, stresses modernization of Army. And finally, The Times of India informs that University of Minnesota scientists, under a project called Spud Cell, build from scratch synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming the work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: రైత సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 ఏళ్ల ప్రభుత్వ విజయాలను వివరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి ఎం మాధురి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మారుస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఏరువాక ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రైతులకు సాగు యాంత్రీకరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని 4 మండలాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులను తగ్గించి చిన్న సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి తెలిపారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఒక్కోదానికి 15 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. సంక్షేమం అభివృద్ది దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన విజయోత్సవ సభ తల్లికి వందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకు 2,500 కోట్ల రూపాయలను కేటాయించామని, రహదారుల అభివృద్ది, ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు పామాయిల్ వంటి లాభసాటి పంటలు సాగు చేయాలని, ఎరువుల పంపిణీని ప్రత్యేక యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. జూలై 11 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పిలుపునిచ్చారు. రాజీకి అవకాశమున్న అన్ని క్రిమినల్ చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు న్యాయ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీతో పరిష్కారమయ్యే కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నషాముక్త్ భారత్ సప్తాహ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పోలీసు ఈగల బృందం వైద్యశాఖ సంయుక్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. జానపద కళారూపాల ద్వారా డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించారు. గిరిజన మహిళలు తయారు చేసే జీడిపప్పు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు. పార్వతీపురంలోని వంధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ పనులను పరిశీలించారు. మహిళా కార్మికులతో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యం, వారికి అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. ఆధునిక ప్యాకింగ్తో పాటు స్థానిక మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల ద్వారా కూడా విక్రయాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాద బాధితులకు

0: రాహత్ పథకం ద్వారా వెంటనే వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తరలించిన వారికి 25,000 రూపాయల ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పథకంలో నమోదు కావాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని దండిగాం నేరాళ్ల వలస మధ్య సుమారు 1.90 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించిన బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ది పనులు చేపడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఖడ్గం చిత్రం కోసం హనీ ఆలపించిన గీతం, స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్. కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చల్ల గ్రామం నుంచి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, చిట్టి, సునీత, రిక్కి, అలాగే వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరందరి కోసం వినండి ఖడ్గం చిత్రం కోసం హనీ బృందం పాడిన పాట.
2: దినక్ చిక్ దినక్ చిక్ ధూమ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్, అలాగే నంద్యాల జిల్లా పాండ్య మండలం కందికాయపల్ల గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్ వీరందరి కోరికపై అనూస్, కేవీ మహాదేవన్ సంగీత

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం

0: ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే రాముళ్లకోట నుంచి నాగభూషణమయ్య, పద్మావతమ్మ, ఈశ్వరయ్య, ఇందిరా, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరంతా కోరుతున్న పాట అనూస్ రీటా పాడింది. ఎంఎం కీరవాణి స్వరాలు కూర్చారు మగధీరా చిత్రం కోసం.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. చిత్రం పేరు వినోదం. కోరుతున్న శ్రోతలు, నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాదాపూర్ నుంచి లక్ష్మయ్య బాలీశ్వరమ్మ శివశంకర్ వరసింహ యమున లుంబిన్ కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెలతేజ చేతన్ సిన్హ అధిరాత్రి వర్ణ విక్రమ్ సిన్హ గౌతమ్ కుమార్, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయికిరణ్ వెంకటేశ్వర్లు రామకృష్ణయ్య కుమరయ్య గంగాధర శ్రీనివాస్ శేఖర్ లక్ష్మయ్య.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: 102.4 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కర్నూలు మద్దూర్నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, ఉమామహేశ్వరి, అంబదాస్, వినోద్, విజయ్, చంద్రిక, లక్ష్మణ్, శారద, వైష్ణవి, వాసవి, లక్ష్మీనారాయణ, ఉదిత్, విజయ, ప్రణీత్, శాంతి, విజయ్, కృష్ణ, ఉపజ్ఞ, నవిఘ్న, బాలాజీ, విష్ణు, చార్విక్, అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామం నుంచి రామచంద్రుడు, పద్మావతి, వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోసం స్టాలిన్ చిత్రం కోసం రంజిత్ మహాలక్ష్మి ఆలపించిన గీతం. సంగీతం మణిశర్మ,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎస్సీ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ పాడిన పాట శివరామరాజు చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లూల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామలా భారతి, ఆనంద్, సరోజిని, భార్గవి, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయారాణి. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నర్సింగ్రావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, శ్రీ రింకీ, భవ్యశ్రీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சை பால்
3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భరత్లాల్ పరదేశీ భారతిబాయి జ్యోతిబాయి అంజలీబాయి రాజ్ నందిని రమేష్లోద్ అజయ్లోద్ ఆదిత్యలోద్ కిరణ్ జాన్విక విష్ణుత్లోద్ లక్ష్మీ ప్రహ్లాద్ శివనారాయణ్ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్ అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య బాలనాగమ్మ విశ్వేశ్వరయ్య నాగజ్యోతి ధరణి చింటూ సుమలత హర్షవర్ధనయ్య భువన్ పవిత్ర కార్తికేయ బుజ్జి సాత్విక్ వీరందరి కోరికపై సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వర్గల్పన ఎస్ రాజేశ్వరరావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం వినండి. కురుక్షేత్రం చిత్రంలోనిది

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇక తర్వాత రంగారెడ్డి జిల్లా కర్తాల్ గ్రామం నుంచి గోపాల్, మహేశ్వరి, విష్ణువర్ధన్, విఘ్నేష్, ప్రవల్లిక, అలాగే అలంపూర్ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, నవీన్, ప్రవీణ్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మేరమ్మ, చంద్రకళ, ఎస్తేరి, సరోజమ్మ, వీరందరి కోసం మను జానకి ఆలపించిన గీతం వినండి. గీత రచన దాసరి నారాయణరావు, సంగీత నిర్వహణ రాజ్ కోటి. లంకీశ్వరుడు చిత్రం కోసం

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్ వీరందరి కోరికపై హుషారు చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట.

0: ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
4: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా కేజే యేసుదాస్ ఆలపించిన గీతం వినండి. సంగీతం సత్యం, చిత్రం పేరు ప్రతిభావంతుడు.

గోపి గీతానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వసంత కోకిల చిత్రంలోనిది.

చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం, ఆత్రేయ గీతమది, రమేష్ నాయుడు స్వరకల్పన, భోగిమంటలు చిత్రం కోసం.

శ్రోతలింతవరకు చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 11 గంటలకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమగ్ర గ్రామీణాభివృద్దిని లక్ష్యంగా పెట్టుకుని అమలు చేస్తున్న ఒక కీలకమైన పథకం ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పీఎంఏజీవై. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావటానికి రూపొందించిన ఈ కార్యక్రమం ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్దికి ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికగా నిలుస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ వాటిలో చాలా వరకు వ్యక్తిగత లబ్ధిదారులపై దృష్టి సారించాయి. అయితే ఒక గ్రామం మొత్తం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే సమగ్ర ప్రాంతీయ అభివృద్ది అవసరమనే భావనతో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 46 ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిగి ఉంది. అలాగే ఆర్టికల్ 38(2) ఆదాయ, హోదా, అవకాశాలు, సౌకర్యాల్లోని అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ రాజ్యాంగబద్ధ బాధ్యతల అమలుకు అనుగుణంగా 2009-10 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనను ప్రారంభించారు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను సమగ్ర అభివృద్ది ద్వారా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం. ఈ పథకం 2009-10లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభమైంది. గ్రామాల్లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, జీవనోపాధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఎంపిక చేసిన 1000 గ్రామాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శ గ్రామాలుగా ప్రకటించాయి. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని 2014-15లో పథకాన్ని మరింత విస్తరించారు. మొదటి దశ విస్తరణలో అదనంగా 11 రాష్ట్రాల నుంచి 1500 గ్రామాలను ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో 7 గ్రామాలు, అస్సాంలో 75, ఛత్తీస్గఢ్లో 175, జార్ఖండ్లో 100, హర్యానాలో 12, కర్ణాటకలో 201, మధ్యప్రదేశ్లో 327, ఒడిశాలో 175, పంజాబ్లో 162, తెలంగాణలో 6, ఉత్తరప్రదేశ్లో 260 గ్రామాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హతా ప్రమాణాలను పరిశీలించిన తరువాత అనేక గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ఈ దశ ముగిసే నాటికి మొత్తం 1184 గ్రామాలు అధికారికంగా ఆదర్శ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనలో అత్యంత ప్రత్యేకమైన అంశం సమన్వయ అభివృద్ది విధానం. గ్రామ అభివృద్దికి అవసరమైన అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వాటి ప్రయోజనాలను గ్రామస్థులకు అందించడం ఈ విధానం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు గృహ నిర్మాణానికి ఒక పథకం, తాగునీటికి మరో పథకం, రహదారులకు ఇంకొక పథకం అమలవుతున్నా వాటన్నిటినీ ఒక సమగ్ర ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్దికి వినియోగిస్తారు. అంతేకాకుండా ఇప్పటికే అమలులో ఉన్న పథకాల ద్వారా నెరవేరని అవసరాలను తీర్చడానికి గ్యాప్ ఫిల్లింగ్ నిధులను ఉపయోగిస్తారు. ప్రతి గ్రామానికి గరిష్టంగా 20 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించి అభివృద్దిలో ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తారు. ఈ పథకాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 500 లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగి అందులో 50% కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు నివసిస్తున్న గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విధానం

0: ద్వారా సుమారు 27,000 గ్రామాలను పథకం పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారత గ్రామీణాభివృద్ధి చరిత్రలో అత్యంత పెద్ద సామాజిక న్యాయ కార్యక్రమాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. పథకం అమలులో భాగంగా గ్రామాల అభివృద్ధిని కొలిచే విధంగా 10 ప్రధాన రంగాలను గుర్తించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం, పోషణ, సామాజిక భద్రత, గ్రామీణ రహదారులు, గృహ నిర్మాణం, విద్యుత్, స్వచ్ఛమైన ఇంధనం, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటలైజేషన్, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలు ఇందులో ఉన్నాయి. ఈ రంగాలకు సంబంధించిన మొత్తం 50 సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించారు. గ్రామాల్లో ఈ సూచికల ఆధారంగా ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని పూర్తిగా తొలగించడమే పథకం లక్ష్యం. ఈ పథకం అమలులో అవసరాల అంచనా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పరిస్థితిని పరిశీలించి ఏ రంగంలో ఎంత అభివృద్ధి అవసరమో గుర్తిస్తారు. ఆ తరువాత ఆ అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపడతారు. ఈ విధానం వల్ల నిధుల వినియోగం మరింత సమర్థవంతంగా ఉండటమే కాకుండా గ్రామ ప్రజల అసలు అవసరాలు తీర్చబడతాయి. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాదు. ఇది సామాజిక సమానత్వం, విద్యా పురోగతి, ఆరోగ్య భద్రత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, డిజిటల్ చేరిక వంటి విభిన్న అంశాలను సమగ్రంగా కలుపుకుని ముందుకు సాగే అభివృద్ధి నమూనా. గ్రామస్తుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సామాజిక వివక్షను తగ్గించి సమాన అవకాశాలను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూనే గ్రామాల రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నాయి. గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ పథకం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పరిధిలోని ఇలగనూరు గ్రామంలో విజయవంతంగా అమలవుతోంది. గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ తడి పొడి చెత్త సేకరణను ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా నిర్వహిస్తున్నారు. సచివాలయం సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అందించిన 3 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా గ్రామంలో ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఈ కృషి ఫలితంగా ఇలగనూరు గ్రామం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన ఆదర్శ గ్రామాల జాబితాలో చోటు దక్కించుకుంది. తమ గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని, ఎక్కడ చూసినా పరిశుభ్రత కనిపిస్తోందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద ఇలగనూరు గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ సురేంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరిస్తున్నామని, గ్రామాన్ని పూర్తిస్థాయి స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
1: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకంలో భాగంగా తొట్టంబేడు మండలం నుండి 3 గ్రామ పంచాయతీలు, కాసరం పంచాయతీలో రాంబట్ల గ్రామానికి, కంచబల్ గ్రామానికి, ఇలనూరు గ్రామాలకు ఈ ఆటోలు మంజూరు అవడం జరిగింది. ఇవి ఎక్కడైతే షెడ్యూల్ కులాల పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ గ్రామాల్లో ఈ పథకం అనేది ఇంప్లిమెంట్ లో ఉంది. ఈ గ్రామాలకు ఇచ్చినటువంటి ఈ ఆటోలను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య మెరుగుదలకు ఉపయోగించాలి. గ్రామాల్లో ఉన్న చెత్త సేకరించి సమీపంలో ఉన్నటువంటి ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రానికి పంపిణీ చేయడం, అక్కడ వర్మి ఎరువు కూడా ఈ ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంటాయని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇవి పంపిణీ చేస్తా ఉన్నాయి. ఆ క్రమంలో గ్రామ ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ తరఫున కోరుకుంటున్నాను.
0: ఇలగనూరు గ్రామస్తుడు అమర్నాథ్ గతంలో మా గ్రామంలో చెత్త సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజు ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరిస్తున్నారని, గ్రామం చాలా పరిశుభ్రంగా మారిందని అన్నారు.
2: ఇలగనూరు గ్రామానికి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గ్రామీణ ఆదర్శ పథకం కింద ఈ ఆటోలను ఇలగనూరు గ్రామానికి ఒక ఆటోని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ నినాదంతో మన మోడీ గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క గ్రామాలను పరిశుభ్రంగా చేసేందుకు ఎంతో గాను ఇటువంటి వాహనాలను ఇస్తున్నారు. ఇది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
0: ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల రోడ్లు, పరిశుభ్రత, పారిశుద్ధ్య సదుపాయాలు మెరుగుపడ్డాయని ఇలగనూరు గ్రామస్తులు వెంకయ్య తెలిపారు.
3: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం

0: మొత్తం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
1: ఇలగనూరు గ్రామానికి చెందిన గ్రీన్ అంబాసిడర్ మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
0: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది, చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
1: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో

0: మునికృష్ణయ్య మాట్లాడుతూ, ఈ ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా సులభంగా ప్రతిరోజు ఉదయం గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని చెప్పారు.
1: మా ఊర్లో పూర్వం తోపుడు రిక్షాల వల్ల చెత్త సేకరణ అనేది చాలా ఆలస్యమయ్యేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఆటోలు ఇచ్చి మా గ్రామంలో అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. కావున ఇలాంటి వినూత్న ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. ఈ ఆటోల వలన మా ఊరు పరిశుభ్రంగా ఉంటుంది. చాలా త్వరగా కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానికి చాలా చాలా ధన్యవాదాలు.
0: ఇలగనూరు గ్రామస్తులు మునికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో ఎక్కడా చెత్త కనిపించడం లేదని, పిల్లలు పెద్దలు అందరూ పరిశుభ్రతపై శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.
2: చాలా ఇబ్బంది పడ్డారు తడి చెత్త పొడి చెత్త తీసుకోవడానికి. దాంట్లో భాగంగా PMAJY కింద మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆటో అనేది ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ రావడం వల్ల తడి చెత్త పొడి చెత్త అనేది ఇమీడియట్ గా 6/7 కంపల్సరిగా తీసుకొని పోతారు. గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇలగనూరు గ్రామ పంచాయతీకి చేశారనే దానికి ధన్యవాదాలు తెలియజేస్తారు.
0: ఇలా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా తిరుపతి జిల్లాలోని ఇలగనూరు గ్రామం పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాల పరంగా ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటూ ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన భారతదేశంలో సామాజిక న్యాయాన్ని గ్రామీణాభివృద్దితో అనుసంధానించిన ఒక వినూత్న కార్యక్రమం. షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేసి వాటిని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం ద్వారా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ పథకం బలమైన పునాది వేస్తోంది. గ్రామీణ భారత అభివృద్ది ప్రయాణంలో ఈ యోజన ఒక మైలురాయిగా నిలిచి అంత్యోదయ స్ఫూర్తిని సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన గ్రామీణ భారత అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది. గ్రామాల అవసరాలను గుర్తించి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ది పనులను చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ యోజన కృషి చేస్తోంది. అంతేకాకుండా గ్రామీణ సమాజంలో సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ది, స్వయం సమృద్ది వంటి లక్ష్యాలను సాధించేందుకు ఈ పథకం ఒక వేదికగా నిలుస్తోంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల చొరవ, స్థానిక సంస్థల సహకారం, ప్రజల భాగస్వామ్యం కలిసి పనిచేస్తే ఈ కార్యక్రమం మరింత ప్రభావవంతంగా అమలవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది ద్వారానే దేశ అభివృద్ది సాధ్యమనే భావనకు అనుగుణంగా ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ఒక ముఖ్యమైన ముందడుగా నిలుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన భువనచంద్ర. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి డమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్.

తర్వాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్వి, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్నారు. ప్రేమయుక్తం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

రాజ్కుమార్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరు కోరుతున్నారు రాజకుమార్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు సహస్ర వర్షశ్రీ, సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారు నుంచి.

ఇప్పుడు వినండి, కుమార్ రాజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోను ఏదైనా పాటను వినిపించమంటూ కోరుతున్నారు మురళి భట్టిప్రోలు. వీరు కోరుతున్న పాట కుమార రాజా చిత్రం నుంచి ఈ పాట.

0: ಅನುರಾಗ ದೇವತನೀವೆ.
1: నోము చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్నారు అమరావతి నుంచి సైదాబి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మూగ మనసులు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుండి రాచర్ల సుబ్రహ్మణ్యం.

ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీత రచన ఆత్రేయ. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ప్రేమ చిత్రం నుంచి ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఒక్కడు చిత్రం నుంచి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. ఈ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు పెడన వీరభద్రపురం నుండి వీరా కనకారావు పార్వతి.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. వేగంగా మారుతున్న ప్రపంచంలో డిగ్రీ సంపాదించడంతో చదువు ముగిసిపోకూడదని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతలూరు సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టపతి ప్రసంగిస్తూ అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపన ఉండాలని, అది ఎంతో బలాన్నిస్తుందని చెప్పారు. కొత్త ఆలోచనలను అన్వేషించడానికి, కొత్త జ్ఞానాన్ని సంపాదించడానికి ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్టాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాష్టంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ట్రాన్స్కో ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రాజెక్టుల జాప్యంపై కాంట్రాక్టర్లతో సమీక్షించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున మొత్తం 3,31,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఉజ్వలమైన భవిష్యత్తు సాకారమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు తెలిపారు. బట్టు వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన బట్టు మనోరంజితం మెమోరియల్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ప్రతిభతో పాటు నిరంతర కృషి, క్రమశిక్షణ అవసరమని అన్నారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో 74.62% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో 70.52%, వ్యవసాయ, ఫార్మసీలో 89.59% అర్హత పొందారు. ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి లోకేష్ నిన్న విడుదల చేశారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ విండో చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 11:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో సినిమా కవర్లు నుంచి వివిధ వరకు కూడా బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ మీరు వాళ్ళంతా ఫుల్ గా ఎంజాయ్ చేసేద్దాం. మరి అయితే ఇప్పుడు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ప్రస్తుతానికి మన హీరో రామ్ చరణ్ గారు పెద్ద సినిమా సక్సెస్ తో అలా ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఈ మూవీ అలా హిట్ అయిందో లేదో వెంటనే మరొక సినిమా కూడా సేమ్ డైరెక్టర్ తో చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తోంది. ఒక న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. అయితే దీనికోసం ఒక పెద్ద నిర్మాత కూడా ఉన్నారు దర్శకుడికి హెల్ప్ తో. అంటే ఆల్రెడీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి బుచ్చిబాబు గారితో. ఒక పెద్ద నిర్మాత కూడా ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ చేసేశారు. సో రామ్ చరణ్ తో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వినిపిస్తోంది. మరి చూడాలి, ఇది కనుక నిజమే అయితే మాత్రం పెద్ద సక్సెస్ ఇక్కడతో ఆగకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారనమాట. సో ప్రజెంట్ అయితే సుకుమార్ గారితో ఒక సినిమా చేస్తున్నారు కదా రామ్ చరణ్, ఆ తర్వాత ఈ మూవీ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సో అది విషయం. మరి నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మరి వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట

0: నాసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక 11:32 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరి ఇక మనమైతే సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సినిమా కబుర్లలో నెక్స్ట్ ఏ సినిమా గురించి చెప్పుకోబోతున్నాం అంటే వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్, సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. మరి వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న ఫిల్మ్ ఆదర్శ కుటుంబం. ఆల్రెడీ ఆ మూవీని ఈ ఇయర్ అక్టోబర్ 2nd రిలీజ్ చేస్తున్నాం అని ముందే ప్రకటించేశారు కూడా. మరి దానికి తగ్గట్టుగా ఈ మూవీ దీనికి సంబంధించి ఇంకెంత ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో మనం ఊహించవచ్చు. మరి సూపర్ గా చాలా స్పీడ్ గా షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. అండ్ దీంట్లో మెయిన్ గా 20 మినిట్స్ పాటు ఒక ట్రైన్ సీన్ షూట్ చేస్తున్నారంట, ట్రైన్ ఎపిసోడ్ ఒకటి. సో ఆ సీన్ అయితే మాత్రం సినిమాకి చాలా హైలైట్ గా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ముందుగానే మనకి ఇన్ని హింట్లు ఇచ్చేస్తే ఇంకా సినిమా గురించి మనం అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాం కదా. మరి ఆల్రెడీ త్రివిక్రమ్ గారు డైలాగ్స్ కానివ్వండి, ఆయన మేకింగ్, టేకింగ్, రైటింగ్ అంతా ఎలా ఉంటుందనేది మాత్రం బాగా అందరికీ ఐడియా ఉంది. అండ్ దీంట్లో ఇంకా కొంచెం కొత్తగా కనిపిస్తాయి, ఆయన మాస్క్ ఇంకా కొత్తగా ఉండబోతోంది అని మాత్రం తెలుస్తోంది. మరి చూద్దాం త్రివిక్రమ్ గారిది, వెంకటేష్ గారి కాంబినేషన్, ఈ ఆదర్శ కుటుంబం ఎలా ఉంటుందో చూడాలంటే అక్టోబర్ 2nd వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో విండో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే నువ్వు నాకు నచ్చిన సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, ప్లానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

Jyoti FM 101.3. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు. 11:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మన డైరెక్టర్ రాజమౌళి గారి నుంచి సినిమా రావాలి అంటే ఖచ్చితంగా ఒక 2-3 ఇయర్స్ ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాం. మరి అంత మంచి సినిమా తీయాలంటే మినిమం ఆ టైం పడుతుంది కదా. మరి ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం. వారణాసికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఏ మాటగా మాట ఈ ప్రజెంట్ ఆయన చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ అయితే చక్కగా ఇచ్చేస్తున్నారు. సో ఈ వారణాసి ఫిలిం అయితే మాత్రం షూటింగ్ అక్టోబర్ కల్లా కంప్లీట్ చేసేసుకుంటాము అని మాత్రం రీసెంట్ గా రాజమౌళి గారు అయితే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కదా. మరి ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా ఇస్తున్నారు, ఇంకొక అప్డేట్ ఇచ్చారనమాట. ఓన్లీ 80 డేస్ లో చిత్రీకరణ అంతా కూడా పూర్తయిపోతుంది. అండ్ ఈ నెల 3వ వారంలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. మరి చూద్దాం, ఇంకా 3 మంత్స్లో ఖచ్చితంగా వారణాసి షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది. సో 2027 సమ్మర్ టైం కల్లా కూడా మనం వారణాసి కోసం రెడీగా వెయిట్ చేయొచ్చు అనమాట. అది మ్యాటర్. అండ్ ఈ మూవీ కూడా మరి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం బాహుబలి నుంచి ధీవర సాంగ్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: హెడ్లైన్స్
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారికి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ నెల 20వ తేదీలోగా అర్హులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఒక ప్రకటనలో కోరారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 విబీజీ రామ్జీ కింద గ్రామీణ ఉపాధి పనులకు చెల్లించే వేతనాలను కేంద్రం సవరించింది. దీంతో రోజువారీ కూలీ రాష్టంలో 5 రూపాయలు, తెలంగాణలో 1 రూపాయి చొప్పున పెరిగింది. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలు, తెలంగాణలో 308 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేర్వేరు రేట్లు నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది. మొత్తం 21 రాష్ట్రాల్లో కనీస వేతనం 300 రూపాయల చొప్పున నిర్ణయించింది. రాష్టంలో ఈ నెల 16, 17, 18న మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించే సమయంలో తల్లికి వందనం 2వ విడత డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎంసెట్ రాసిన విద్యార్థులకు ర్యాంకుల పరంగా ఎలాంటి నష్టము కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నామని, అందుకే ఈ ఏడాది ఫలితాలు కాస్త ఆలస్యమయ్యని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కాకినాడ జేఎన్టీయూలో తన కార్యాలయంలో వెబ్సెట్ ఫలితాలను ఆయన విడుదల చేశారు. అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎంపిక కమిటీ సభ్యులను ఆదేశించారు. నియామక ప్రక్రియపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఇంటర్వ్యూల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2వ తేదీన ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994 ప్రకటించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ಇದ್ದಾರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: సెల్యూట్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినసాం కదా. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా రకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ఫెస్టివల్, వాటిని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు అలా వెళ్ళిపోయి అక్కడ వాలిపోతూ ఉంటారు. సో అలా ప్రస్తుతానికైతే

ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల చాలా రకాల ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన ఫెస్టివల్, వాటిని చూడడానికి దేశ విదేశాల నుంచి చాలా మంది టూరిస్టులు అలా వెళ్ళిపోయి అక్కడ వాలిపోతూ ఉంటారు. సో అలా ప్రస్తుతానికైతే సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి జరుగుతోంది స్పెయిన్లో. సో అది ఎప్పటి నుంచి, జూలై 6th నుంచి జరగబోతోంది. సో ప్రతి సంవత్సరం జూలై 6th నుంచి 14th వరకు నిర్వహిస్తారనమాట స్పెయిన్లో సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్. సో అడ్వెంచర్ అంటే ఇష్టపడేవారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ ఫెస్టివల్కి అటెండ్ అయిపోతారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతో ఎగ్జైట్మెంట్తో పార్టిసిపేట్ చేస్తారనమాట. అండ్ అది కూడా చాలా డేంజరస్ ఒక యాక్ట్ అనమాట. ఏంటంటే దీంట్లో మెయిన్గా బుల్ రన్ అని చెప్పేసి కొన్ని రకాల పోటీలు నిర్వహిస్తారు. బుల్ రన్ అంటే తెలుసు కదా, ఎడ్ల బండి కూడా కాదు, ఎద్దుల పోటీలు అనమాట. సో ఎక్కువగా టూరిస్టులు దీనికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అయితే ఈ బుల్ రన్లో ఏం చేస్తారు, ఎద్దులని ఆ స్ట్రీట్స్లోకి వదిలిపెట్టేస్తారు. సో బాగా స్ట్రాంగ్గా ఉన్న ఎద్దులని అనమాట. సో ఎద్దులని వీధుల్లోకి వదిలేస్తే అవి చాలా స్పీడ్గా పరుగులు పెడుతూ ఉంటాయి. కొన్ని వేల మంది జనాలు వాటి వెంట పరిగెడతారు. సో ఇదొక ఒక ఆట అనమాట, అది వాళ్ళకి ఒక ఫన్ అది. సో మార్నింగ్ 8 గంటలకు కరెక్ట్గా ఈ గేమ్ని స్టార్ట్ చేస్తారు. మరి దీనికి ఎండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సంగతి తెలియదు కానీ, అండ్ ఈ పరుగు చూస్తే చాలా డేంజరస్గా ఉంటుంది అసలు చూడడానికి. సో జనాల కింద ఐ మీన్ ఆ ఎడ్లు పరిగెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోతాయా, దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ప్రమాదాన బారిన పడతారు, కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయినా సరే ఈ జనాలు ఎవరు కూడా తగ్గకుండా ఈ గేమ్లో అలా థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది డేంజర్ అని తెలిసినా సరే ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయడం కోసం ఈ బుల్ రన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు జనాలందరూ. సో తర్వాత అయితే ఇంకొక 1 వీక్ పాటు మ్యూజికల్ కాన్సర్ట్స్ అని, ట్రెడిషనల్ డ్యాన్సెస్ అని, ఎగ్జిబిషన్స్ అని, ఇలా చాలా రకాలవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నమాట సాన్ ఫెర్మిన్ ఫెస్టివల్ విశేషాలు. మరి మీకు కూడా అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం, ఇలాంటి అడ్వెంచరస్ ఇవన్నీ చేయాలి అనిపిస్తే మాత్రం ఈ ఫెస్టివల్కి అటెండ్ అవ్వాల్సిందే. సో అది విషయం. మరి మరిన్ని విషయాలు మీకు తెలుసా ప్రోగ్రామ్లో ఇలా కొత్త కొత్తవి మాట్లాడుకుంటూ ఉందాం. సో వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: विंटनारो विविध भारती FM 101.3।
3: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వింటున్నారు. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మంచి మంచి సాంగ్స్ ని అగేక 12:22 అయిపోయిందనమాట క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. అండ్ ఇందాక సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. ఈ సినిమాలో మర్చిపోలేని ఒక బుడ్డి బుడ్డి క్యారెక్టర్ గుర్తుందా, బుల్లిరాజు క్యారెక్టర్. సో వాడికి అసలు కోపం వస్తాయి, ఏమన్నా ఉందా, పెద్ద చిన్న తేడా లేదు, బూతులు మాట్లాడేస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. సో ప్రెజెంట్ కిడ్స్ అందరూ కూడా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతే ఎలా తయారవుతున్నారు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఆ క్యారెక్టర్ ద్వారా చూపించారు మన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. సో బయట కూడా చూస్తే అండి, అసలు చిన్నపిల్లలు ఇప్పుడు మామూలుగా ఉన్నారా, పెద్దవాళ్ళని ఎదిరించేసి మాట్లాడుతున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలు కూడా వాళ్లే చెప్పేస్తున్నారు. సో వీడికి అప్పుడే అన్ని ఎలా తెలిసిపోతున్నాయి అబ్బా అని మనం ఆశ్చర్యపోవాలి. సో అలా మనం సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి కానివ్వండి, మాట్లాడే మాటలకు కానివ్వండి. సో ఏదైనా సరే కొన్ని మాటలు, కొన్ని సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉన్నా గానీ ఇంకొంతవరకు ఏంటంటే పిల్లలు ఏదైనా పెద్దవాళ్ళని చూసే కదా నేర్చుకుంటారు. మనం ఇంట్లో ఎలా ఉంటున్నాం, ఊర్లో వాళ్ళతో ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా బాగా నోటీస్ చేస్తారు. సో ఊళ్ళో గొడవలు పడుతూ ఎలా పడితే అలా తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. సో అది చూసి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారు. సేమ్ ఇలాగే జరుగుతుంది తెలుసా ఒక చోట, ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని బోర్సర్ అనే ఒక గ్రామంలో కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టుగా ఊర్లో పిల్లలందరితో గొడవలు పడుతూ, తిడుతూ, గట్టిగట్టిగా ఇలా మిస్బిహేవ్ చేస్తూ ఇలా వాళ్ళు అలా చేస్తున్నారు కదా, అంటే పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ఊర్లో ఒక రూల్ అయితే పెట్టుకున్నారు గ్రామంలో ప్రజలందరూ. ఏంటంటే సరదాకైనా సరే, కోపంతో అయినా సరే, ఎవరైనా సరే తిట్టుకుంటే గ్రామ పంచాయతీ వాళ్లకు ఒక 500 రూపాయలు జరిమానా వేస్తుందన్నమాట. సో ముందు పెద్దవాళ్లు మారితే వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా పిల్లలు కూడా మారిపోతారు కదా. సో ఆ విధంగా ఈ రూల్ ఒకటి పెట్టుకొని ఇలా చేస్తున్నారు. వాళ్ళకి అంటే గ్రామ పంచాయతీ ఏం చేస్తుందంటే ఎవరితోనైనా కోపంగా అరుచుకున్నా, తిట్టుకున్నా, సరదాగా అయినా సరే, సో ఇలా చేస్తే 500 రూపీస్ ఫైన్ అయితే పే చేయాలి. ఒకవేళ లేదు అంటే ఒక 1 అవర్ పాటు ఆ ఊర్లోని వీధులన్నీ కూడా ఊడ్చి నీట్గా క్లీన్ చేసే ఒక శిక్ష వేస్తారనమాట తర్వాత. సో ఇదేంటంటే చిన్న వయసు నుంచే పిల్లలు మంచి మాటలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టుగా గట్టిగట్టిగా ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఇంకా తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళ గొడవలు, సో వాళ్ళు పిల్లలు తిట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఇంకా పెరుగుతున్నాయంట. సో పిల్లల వల్ల పెద్దవాళ్ళకు కూడా గొడవలు పెరుగుతున్నాయి కాబట్టి ఇలా ఏం జరగకుండా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి రూల్ అయితే వాళ్ళకి వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. మరి అంటారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి అంటారు. సో ఈ సామెతని ఇక్కడ బాగా వర్కౌట్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందనేది, అది విషయం. సో ఎక్కడైనా సరే కొంతవరకు పిల్లల మాట తీరు, వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఇంట్లో పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం మంచిగా ఉంటే వాళ్ళు అందరితో మంచిగానే మాట్లాడతారు, అదే విషయం. అండ్ ఇక మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. తర్వాత ఎగ్జాక్ట్లీ 12:30 తెలుగులో వార్తలు అయితే వినేస్తారు. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు వింటున్నారు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. సమయం 12:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ

భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా బెల్జియం సెనెగల్ ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్ లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత ఏడాది నవంబర్లో జోహనెస్బర్గ్ లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎం శ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్దరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి
తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో

ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్టలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

विविध भारती FM 101.3। మీరు వింటూ అందజేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే ఇక 12:46 అయిపోయింది అనమాట క్లాక్ లో. టైం చూస్తే సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రవాణా సాధనాల్లో బస్సు కూడా ఒకటి కదా, చాలా కంఫర్టబుల్ గా. కానీ ఇప్పుడు కొంచెం స్త్రీ శక్తి వచ్చిన తర్వాత అలా రష్ గా ఉంటుందిలే, కానీ ఇది వరకైతే అసలు బస్సులోనే ఎప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా కంఫర్టబుల్ గా వెళ్తూ ఉండేవాళ్ళు. మరి మీకు ఎప్పుడైనా బస్ హిస్టరీ గురించి తెలుసుకోవాలనిపించిందా? అంటే అసలు ఈ బస్సులు ఎలా వచ్చాయబ్బా, ఒకవేళ బస్సులు లేకపోతే మన పరిస్థితి ఏంటి, ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. నిజంగా ఇవన్నీ నాకు ఒక్కొక్కసారి చిన్న చిన్న డౌట్లు వస్తూ ఉంటాయి. బస్సులు ఎలా వచ్చాయి, సైకిళ్ళు ఎలా వచ్చాయి, లేకపోతే అసలు ఫస్ట్ ఎవరు నడుపుంటారు ఏంటి అలా అనమాట. సో చిన్న ఇన్ఫర్మేషన్ ఏం లేదు, లాటిన్ భాషలో బస్ని ఆమ్నీ బస్ అని చెప్పి పిలుస్తారు. అందరి కోసం ఉద్దేశించిన ప్రయాణ సాధనం అనేది కాబట్టి దీనికి ఆమ్నీ బస్ అని చెప్పేసి వాళ్ళ పేరు రావడం అయితే జరిగిందనమాట. 1600 గుర్రపు బగ్గీలను యూజ్ చేసేవారు అందరు కూడా ట్రావెల్ చేయడానికి. ఇక ఆ తర్వాత 1662 గణిత శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్ కొంచెం దాన్ని అప్డేట్ చేసి నడిపించేవారు గుర్రపు బగ్గీల్ని. ఇంకొంచెం ఆయన తెలిసిన స్టైల్లో దాన్ని అప్డేట్ చేసి గుర్రపు బగ్గీల్ని నడిపించేవారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది, 1820s ఆ టైంలో స్టీమ్ ఇంజిన్ ఆధారిత బస్సులు అయితే అందుబాటులోకి వచ్చేసాయి. ఆ తర్వాత 1895 పెట్రోల్తో నడిచే ఆధునిక బస్సులను జర్మన్ ఇంజనీర్ కార్ల్ బెంజ్ పరిచయం చేశారనమాట. సో మనకి బాగా చదువుకున్నది ఏంటంటే కార్ల్ బెంజ్ అనే ఆయన 1895 నుంచి పెట్రోల్తో నడిచేవి బాగా వచ్చేసాయి అని చెప్పేసి ఇది మామూలుగా మనకు తెలుసు. దానికి ముందు ఏంటి అనేది మాత్రం నాకు ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకుంటున్నాను నేను కూడా మీతో పాటు. సో రవాణా రంగంలో ఏంటంటే ఇది ఒక విప్లవం అనే చెప్పాలి. పెట్రోల్తో నడిచే బస్సులు కదా చాలా ఫేమస్, మొన్న ఇప్పటికీ కూడా పెట్రోల్తో నడిచేవే ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఇంకా ఈ బస్సెస్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. మరి ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉండే స్మార్ట్ బస్సెస్ కూడా అందరినీ ప్రజెంట్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. సో అదనమాట బస్సు హిస్టరీ. సో ఎలా ఉండే బస్సు ఎలా వచ్చేసిందో చూడండి, మంచి టెక్నాలజీ స్మార్ట్ బస్సెస్ కూడా వచ్చేసాయి, అది మ్యాటర్. సో బస్సు గురించి ఏదో పాట వేశాను కదా, సో దీని గురించి మాట్లాడదాం, ఒక మాట అనిపించింది సో మొత్తానికి షేర్ చేసేసుకున్నాను. ఇక 12:48 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వీరా సినిమా నుంచి ప్లే చేస్తున్నాను నేను. రవితేజ కాజల్ అగర్వాల్ నటించిన సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: 5000?
5: ఏంట్రా 5000?
4: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
5: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
4: అవునా, అదేలాగా?
5: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
4: హే సూపర్ ఐడియా రా.
6: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइंस तो मस्तानवी। तिरुपति जिल्ला रेलवे कोडूर नियोजकवर्गम ओबिलवारीपल्ले मंडलम मुक्कावारीपल्ले ग्रामंलो वीबीजी रामजी कार्यक्रमान्नि केंद्र मंत्रि शिवराज सिंग चौहान, मुख्यमंत्रि नारा चंद्रबाबु नायडू, उप मुख्यमंत्रि पवन कल्याण ई रोजु प्रारंभिंचारु। దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అజావికా మిషన్ ప్రారంభం కానుంది. ప్రజలకు అవసరమయ్యే విద్యా వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీ విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఐటీపై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం

శ్రీ సిటీ యూనివర్సిటీలో పలు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో వీబీజీ రామ్జీ కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ది, రైతుల సంక్షేమం, కూలీలకు మెరుగైన ఉపాధి అవకాశాలే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మత్స్యకారుల జీవనోపాధి అభివృద్ది, ఆదాయ వృద్ది, యువత ప్రోత్సాహకమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం అన్నంరాజు వలస గ్రామంలో మత్స్యకారులకు వివిధ మత్స్యకార ఉపకరణాలను మంత్రి పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లాలో జల్జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా జిల్లా జల పారిశుద్ధ్య కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. హజ్ 2026 యాత్రను పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన యాత్రికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా హజ్ యాత్రకు వెళ్లిన 331 మంది బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 100,000 రూపాయల చొప్పున మొత్తం 3,31,00,000 రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సఖీ సినిమా నుంచి. మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మరి మీ అందరి కోసం నేను వేసిన పాట పాడిన వారు ఎవరో తెలుసు కదా, ఎవరు? ఎస్పి చరణ్ గారు. సో ఎస్పి చరణ్ గారి వాయిస్ లో వేటూరు గారి రచనలో మరి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. టైం ఎగ్జాక్ట్లీ 1:38 అనమాట. ఇక మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ధీరాలో ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, జనరల్ గా మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. సో సపరేట్ గా వాళ్ళు ఆ స్పోర్ట్స్ కాస్ట్యూమ్ లోనే వాళ్ళు మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తారు జనరల్ గా. కానీ ఒక మహిళ మాత్రం 6 గజాల చేనేత చీర కట్టుకుని మరి పరుగు పందెంలో పాల్గొని గెలిచి రికార్డు కూడా సృష్టించారు తెలుసా. మరి ఇంట్లో కామన్ గా అందరు మహిళల్లాగానే ఇంట్లో కుటుంబం, పిల్లలు, ఆ బాధ్యతలు ఇవన్నీ చూసుకుంటూనే తీరా ఒక మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేయాలని ఆవిడ కనిపించడం, అందులో పార్టిసిపేట్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు చాలా పోటీల్లో పార్టిసిపేట్ చేశారు, ఎన్నో మెడల్స్, రికార్డ్స్ కూడా గెలుచుకున్నారనమాట. సో చీరతో ఆ ఘనత సాధించడం అంత ఈజీ అయితే కాదు. అసలు చాలా మంది అడుగుతారు చీరతో ఎందుకండి అని అడిగితే ఆవిడ చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా, చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది నా ఆత్మవిశ్వాసం. ఆ చీరకట్టులో అత్యంత వేగంగా మ్యారథాన్ పూర్తి చేసిన మహిళగా నిలవాలి అనేదే నా కళ, నా డ్రీమ్ అని చెప్పేసి దానికోసమే నేను శ్రమిస్తున్నాను అంటున్నారమ్మ ఆవిడ అంటున్నారు. సో ఆమె ఎవరు ఇంతకీ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక ధీరా ప్రోగ్రామ్ లో ఒక ధీర వనిత గురించి మాట్లాడుకునే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరికోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ సై సినిమా నుంచి కీరవాణి గారు, చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. అండ్ ఇక ధీర ప్రోగ్రామ్ లో మనమున్నాం. ఒక మారథాన్ లో ఒక మహిళ ఏకంగా చేనేత చీర కట్టుకుని మరీ పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి గెలిచింది. రికార్డ్స్ కూడా ఉన్నాయి ఆ పేరు మీద అని అన్నాను కదా. మరి ఇంతకీ ఎవరు అంటే, ఒడిశాలోని కటక్ జిల్లాలో కుసుపూర్కి చెందిన మహిళ మధుస్మిత జైన. సో ఈ మధుస్మిత జైన ఏంటంటే, ఇంట్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఇంకా పిల్లలు అండ్ వృత్తిపరంగా ఆవిడ ఒక టీచర్ అనమాట. సో ఇల్లు, పిల్లలు, ఉద్యోగం ఈ మూడే తన ప్రపంచం ఒకప్పుడు. తర్వాత తనకే సడన్ గా అనిపించింది, ఏంటి ఈ నాలుగు గోడల మధ్య ఉంటూ నేను నన్ను నేనే మిస్ అయిపోతున్నాను, నేనేదో సాధించాల్సింది ఉంది అని ఒక్కసారి తనకి ఏంటి తన ఆశయం ఏంటి అని ఆలోచించుకొని వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నారు. సో మారథాన్ లో పార్టిసిపేట్ చేయాలి అని ఆశించి సో ఇప్పుడు అదే ఫీల్డ్లో ఆమె కొనసాగిస్తూ ఉన్నారనమాట. సో ఇటు ఇంటిని, పిల్లల్ని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూనే మారథాన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఏజ్ అయితే 46 అనమాట. సో ఎప్పుడో తన డెలివరీస్ టైంలోనే, సెకండ్ డెలివరీ టైంలోనే మారథాన్లో పార్టిసిపేట్ చేయాలని డిసిషన్ తీసుకోవడం. సో అలా వెంటనే తనకి బాబు పుట్టిన తర్వాత 7th మంత్ టైంలోనే ఒక మారథాన్లో పార్టిసిపేట్ చేసి గెలవడం కూడా జరిగింది. సో ఇలా ఆవిడ కొనసాగుతూ వస్తున్నారనమాట కెరీర్. సరే ఇప్పుడేంటంటే, ఇప్పటికే మారథాన్ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటి వరకు 42 మారథాన్స్ ఆవిడ కంప్లీట్ చేశారు తెలుసా. సో ప్రతి దాని గురించి అంటే ప్రతి పరుగు నుంచి ఒక కొత్త లెసన్ని నేర్చుకుంటున్నారు తను. సో ఆ విధంగా మారథాన్లో ప్రపంచంలో చాలా దేశాల్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే అందరిలో మధుస్మిత అనే స్పెషల్ అట్రాక్షన్, ఎందుకంటే ఆమె ధరించిన చేనేత చీర దానికి రీజన్ అనమాట. అయితే ఒకసారి మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో అయితే ఏకంగా ఆమె కట్టుకున్న సంబల్పురి చేనేత నూలు చీర తన రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అని చెప్పేసి చాలామంది ఆమెను అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. సో ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ కదా. సో

ఆ రాష్ట్రానికి చెందిన ఒక చేనేత నూలు చీరని ఆవిడ కట్టుకోవడం, ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా ఆవిడ ఆ మారథాన్లో నిలిచారనమాట. ఇంకా ఆ టైంలో అంటే ఆ మాంచెస్టర్లో జరిగిన మారథాన్లో అయితే మాత్రం ఆ పరుగును 4 hours 50 minutes కంప్లీట్ చేశారు. సో మన దేశ మట్టి వాసనను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ఆ తృప్తే వేరు అంటున్నారు మన మధుస్మిత గారు. సో మన సాంప్రదాయాల్ని గౌరవిస్తూనే ఆధునిక ప్రపంచంలో ఏ సవాళ్ళనైనా సరే యాక్సెప్ట్ చేయగలుగుతాము అని చెప్పి ఆవిడ నిరూపించాలని చూస్తున్నారనమాట మధుస్మిత గారు. సో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్గా చీర కట్టుకొని పరిగెత్తడం అంటే ఎంత కష్టమో ఆవిడ తన ఫస్ట్ శారీ రన్లోనే అర్థమైపోయిందనమాట. పరిగెట్టేటప్పుడు కాళ్ళు చీరలో కాళ్ళు చిక్కుకోవడం కానీ గాలి వేగానికి ఆ చీర బరువుగా మారడం, ఎందుకంటే కాటన్ కదా, చేనేత వస్త్రం కదా, సో చాలా బరువుగా గాలి వేగానికి మారడం, ఇలాంటివి ఎన్నో ఎదురయ్యాయి. అయినా సరే ఆవిడ ఎదురడుగు వేయలేదనమాట, వెనకడుగు వేయలేదు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు, ఎక్స్పీరియన్సెస్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, కొన్ని చేంజెస్ చేసుకొని ఆవిడ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ కోల్పోకుండా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ మెయింటైన్ చేస్తూ చాలా కాన్ఫిడెన్స్తో ట్రైనింగ్స్ తనే ఇంట్లో సొంతంగా ట్రైనింగ్ తీసుకుంటూ రోజుకి 2 kilometers నడవాలి, 2 kilometers వాక్ చేయాలి అని అట్లా పెట్టుకొని తనే సొంతంగా ట్రైన్ చేసుకునేవారనమాట. సో ఇప్పటివరకు ఆమె తన పేరుతో ఎన్నో రికార్డ్స్ అయితే సాధించడం జరిగింది. అండ్ సాధారణ గృహిణిగా తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడమే తన లక్ష్యం అని చెప్తున్నారు మధుస్మిత జైనా. సో ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలామంది ఇంకా తన వాళ్ళ కెరీర్ అయిపోయింది, ఏం చేయలేము అని ఫీల్ అయ్యే మా మహిళలందరికీ కూడా ఇవి నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. సో ఎటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోకుండా నేను సాధిస్తాను అని చెప్పేసి తను సాధించి చూపించారనమాట, అది విషయం. ఇక మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక ఎగ్జాక్ట్లీ 1:18 కదా, సో ఇక 2 minutes లో మనమైతే ప్రాంతీయ వార్తలు అయితే వింటాం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, 2 గంటలకు జాతీయ వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. ముందుగా ప్రాంతీయ వార్తలు విందాం.

0: ఆకాశవాణి
1: వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ గ్రామీణ్, బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో బీబీజీ రామ్జీ ప్రోత్సాహక గీతాన్ని, పథకం సమాచార సంచికను, పోర్టల్ను ఆవిష్కరించారు. లబ్దిదారులకు రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, బీబీజీ రామ్జీ యోజన ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఉపాధి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.

0: గతంలో 100 రోజుల ఉపాధి ఉండగా వీబీజీ రామ్జీ పథకం కింద శ్రామికులకు 125 రోజుల ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
1: ఆజ్ వికసిత్ భారత్ జీ రామ్జీ యోజన లాగూ హో రహీ హై, ఐసీ కృపా కీ వర్షా కీజియే కి హమారా కోయీ గరీబ్ మజ్దూర్ బినా కామ్ కే నా రహే, హర్ హాత్ కో కామ్ హర్ పేట్ కో రోటీ, కోయీ గరీబ్ బినా కామ్ కే నా రహే, ఇస్కే లియే యే యోజనా ఆయీ హై. వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే మన్రేగా మే కేవల్ 100 దిన్ రోజగార్ మిల్తా థా, వికసిత్ భారత్ జీ రామ్జీ యోజనా మే పూరే 125 దిన్ మజ్దూర్ కో రోజగార్ మిలేగా.
0: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
2: ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు, ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది, అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది.
0: కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనకు పరిపాలనలో ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై రాష్టస్థాయి మేధో సదస్సు ఈరోజు రేపు తిరుపతిలో జరగనుంది. రాష్ట ప్రభుత్వ ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ 2 రోజుల కార్యశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించి స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు అవసరమైన కార్యాచరణపై ప్రసంగిస్తారు. ఈ సదస్సులో డేటా ఆధారిత పాలన, ప్రణాళికా విధానాలు, శాఖల మధ్య సమన్వయం, ఫలితాల ఆధారిత పరిపాలన, అభివృద్ది లక్ష్యాల పర్యవేక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు, నీతి ఆయోగ్ గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో పాటు రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రాష్టంలో కొత్త విమానాశ్రయాల పురోగతి, అనుమతులు, విమాన మార్గాల విస్తరణ, విమానయాన శిక్షణా సంస్థల క్లస్టర్ అభివృద్ది, వాటర్ ఏరోడ్రోమ్లు, హెలిపోర్టులు ఏర్పాటుపై చర్చించనున్నారు. రేపు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా దుగ్గరాజపట్నం పోర్టుల అనుసంధాన రహదారులు, అంతర్గత జలమార్గాల అభివృద్ది, 3 గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణం, మారిటైమ్ రంగంలో రాష్ట అభివృద్ది అవకాశాలు, కేంద్ర సహకారంపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు. రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట అధ్యకులు పివిఎన్ మాధవ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సమృద్దిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి వర్షపాతం కీలకమని, ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
3: మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకుని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు గాని, సాగునీరు గాని, మరి ప్రకృతి వైపరీత్యాలకు గాని ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తాం.
0: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ వీబీసీ రామ్జీ పథకం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పిస్తుందని రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఒరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం అరవకూరు గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రారంభ వీబీజీ రామ్జీ కార్యక్రమంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు 125 రోజుల వేతన ఉపాధి కల్పిస్తామని తెలిపారు.

0: అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం వావిలేటిపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వీపీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఉపాధితో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ది, జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి రంగంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ అమలుతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పార్టీ రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు, ఇన్ఛార్జీల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వీబీజీ రామ్జీ పథకం అమల్లోకి రావడం హర్షణీయమని అన్నారు. గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని మెరుగు చేయడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచే లక్ష్యంతో పలు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ కోర్సుల్లో శిక్షణ పొందే విద్యార్థులకు వేతనంతో పాటు శ్రీసిటీలోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. ఈ సందర్బంగా క్రాంతిక్ కుమార్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రాంతిక్ కుమార్ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ,
1: అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా కూడా తోడుగా ఈ కుటుంబానికి ఉంటాం. ఖచ్చితంగా న్యాయం జరిగే దిశగా కోర్టుల మీద ఖచ్చితంగా ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీపీజీ రామ్జీ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారికంగా ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక విశ్లేషణ సామర్థ్యాలపై నిర్వహించే రాష్టస్థాయి కార్యశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు కృషి చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సేవలు అందించడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: फिल्म में लव इन शिमला का ये गाना आपने सुना मोहम्मद रफ़ी और साथियों की आवाज़ों में. और हमने जो गानों के का जिक्र किया था कि ऐसे दिल के बोल, दिल की प्यार की बोली बोलने वाले कौन से गाने आपको पसंद हैं, तो हमारे श्रोताओं ने कई गाने, बड़े सुंदर सुंदर गाने लिख भेजे हैं. मीठे बोल बोले बोले पायलिया, और पर्वतों के पेड़ों पर शाम का बसेरा है, रफ़ी जी, सुमन जी, शगुन फिल्म का गाना, और एक तेरा साथ हमको दो जहां से प्यारा है. एक और श्रोता ने लिखा है कि आना तो आके कभी अब जाना नहीं. एक श्रोता लिख रही है कि बाहर बरसात हो रही है और रेडियो सेट पर गानों की क्या बात है. एक और श्रोता ने बताया नज़रों से कह दो प्यार में, मिलने का मौसम आ गया. एक श्रोता पूछ रहे हैं कि रुम्बा कहाँ की भाषा है, इसका क्या मतलब है जी. तो अच्छा होगा कि हमारे जो कोई दक्षिण भारतीय साथी इस समय हो फेसबुक पर वो बताएं. एक बड़ा खूबसूरत सा गाना हमारे एक श्रोता ने लिख भेजा है, अरे ओ शोख कलियों मुस्कुरा देना, जो वो जब आए, सुनो फूलों महक अपनी लुटा देना, वो जब आए. फिल्म जब याद किसी की आती है का ये बड़ा ही सुंदर सा गीत इन्होंने हमारे साथ साझा किया है. बहुत बहुत शुक्रिया. एक श्रोता बता रहे हैं कि फिल्म एक दूजे के लिए मैंने 1982 में पहला मैटनी शो देखा था. उस समय मैं 4th ईयर कॉलेज में था. इस फिल्म ने सभी को पागल बना दिया था. और बहुत सारे संदेश और भी हैं। हमारे एक श्रोता ने कहा है कि मौसम अंगड़ाई में गदराई वसुधा के रूप, सौंदर्य से बौराए आशिक मिजाजी।

0: 5000 రా.
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా, మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. మరి సందర్య సందడిలోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ పంపించాలంటే తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 8662488114 నెంబర్ కి మెసేజెస్ చేస్తే చాలు, మీ ఆన్సర్స్ అన్ని కూడా నేను టకటక మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను. మరి చాలా ఈజీగా ఇవాళ క్వశ్చన్స్ అయితే అడిగేస్తాను, మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరు చెప్తారు కరెక్ట్ గా. అండ్ ఇప్పుడు చక్కగా అందరూ భోజనం చేసుకుని అలా ఎఫ్ఎం వింటూ కూర్చొని ఉన్నారు. సరే, అయితే మీకు ఒక ఫుడ్ రిలేటెడ్ క్వశ్చన్.

అనమాట. కదలీ ఫలం అని చెప్పేసి ఒక ఫ్రూట్ ని పిలుస్తాం మనం, కదలీ ఫలం. అయితే ఆ పేరు ఏంటి అంటే, కదలీ ఫలం అంటే ఏంటి, ఏ ఫ్రూట్ ని మనం అలా పిలుస్తాం, కదలీ ఫలం అంటే ఏంటి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Jyoti FM 101.3. వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే విన్నాం అల్లరి నరేష్ నటించిన సినిమా సీమట పాకే నుంచి సాంగ్ అనమాట. అయితే ఇక 2:37 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మాత్రం నేను మిమ్మల్ని అడిగాను కదలీ ఫలం అంటే ఏంటి. చాలా ఈజీ ఆన్సర్ అనమాట. మన వాళ్ళు ఎవరెవరు మెసేజ్లు పంపించారు, శుభ మధ్యాహ్నం మేడం గారు అంటూ కేదర్ వీరేష్ రాజుల మండలి నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ గా. హాయ్ తేజు గారు అంటూ గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. సాంగ్ సార్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ ఎక్కడ? ఇక సింహాసనం సినిమాలోని పాట ప్రసారం చేశారు, ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ పంపించారు. అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్, యాక్చువల్గా ఇది రీమేక్స్ సాంగ్ అనమాట. ఇక మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేశ్వరి గారు విజయవాడ వంటూ నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ ఎస్కే సాజిద్ తిప్పన్నపల్లి నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇక లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి, కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మలాంబి ఫ్రమ్ కర్నూల్ బాలాజీనగర్, కరెక్ట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. గోర్లకందుడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. తర్వాత తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, పద్మశ్రీ అండ్ శ్రీదేవి కాజా నుండి పంపించారు, మొవ్వ మండలం, కరెక్ట్ ఆన్సర్. కథలి ఫలం అంటే ఇది అని చెప్పేస్తూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఖమ్మం నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అనమాట అమీదా బేగం అండ్ రజియా హాసిత, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఏ మురహరి యశోద జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, వల్లి, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి, వెన్నెలవల్లి 2 times వచ్చింది. సరే నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చాలా సిన్సియర్గా గూగుల్ నుంచి చూసి మరీ పంపిస్తున్నానండి ఆన్సర్ అంటున్నారు మీరు రమణమూర్తి గారు. తర్వాత కామత శంకర్ గారు రాజుల నుంచి పంపించారు, హాయ్ అని మాత్రమే పెట్టారు. ఇక సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా, కరెక్ట్ ఆన్సర్ అండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ పవన్, ఓకే. పీలేరు నుంచి హలో ఎవ్రీవన్ అంటున్నారు, ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. హలో. ఇక పాలెం పోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్, ఓకే. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యోగేష్ అండ్ విమల, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. నున్న నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, రియాన్స్, రుత్విక, కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. షేక్ అయాన్ అండ్ తిప్పనపల్లి నుంచి, కరెక్ట్ ఆన్సర్. వెస్ట్ తామరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. అయితే కదలి ఫలం అంటే ఏంటి, చక్కగా భోజనం చేసిన తర్వాత చాలామంది ఈవెన్ కొంతమంది పెరుగన్నంలో నంచుకొని తింటారు. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు అండ్ చిన్ని, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి కందికాయపల్లి విలేజ్ నుంచి పంపించారు, అరటి పండు అని చెప్పేస్తూ. సో అదనమాట, అరటి పండు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కదలి ఫలం అంటే అరటి పండు. ఇక నెక్స్ట్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ వినగానే ఇంకా మీకు ఆన్సర్ గూగుల్లో వెతికేద్దాం అని అనుకుంటారేమో. సో ఇది బ్రెయిన్ కి సంబంధించింది. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి విన్నారు కదా, ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయి. సో దీన్ని ఒరిజినల్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్తారా, లేకపోతే మీ బ్రెయిన్తో ఏదో లాజికల్ గా ఆలోచించి చెప్తారా, చూద్దాం ఎవరెవరు ఎలాంటి ఆన్సర్స్ పంపిస్తారో. విన్నారు కదా, ఒక సంవత్సరంలో ఎన్ని సెకండ్స్.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

సో వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇక నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయని అడిగాను కదా, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? పడిన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు, సిన్సియర్ గా పెద్ద ఆన్సర్ అయితే, కానీ అదైతే కాదు, నేను అనుకుంటున్న ఆన్సర్ కాదండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ కి అరటిబండు అంటూ కరెక్ట్ ఆన్సర్ తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ శ్రీహమాన జైనుద్దీన్ మెసేజ్ పంపించారు. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పెద్ద ఆన్సర్ పంపించారు, కానీ కాదు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవట్ట మండలం కడప జిల్లా నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ అండి. పెడ నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవని గారు ఆన్సర్, కానీ రాంగ్. భాస్కర్ రావు గారు, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, వెరీ నైస్, బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి జయన్న గారు ఆన్సర్ పంపించారు, కానీ చాలా కష్టపడ్డట్టున్నారు, కానీ అదైతే కాదండి. కోనేరు విష్ణు గారు మీరు కూడా అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, విజయవాడ కష్టపడిపోయారు, కానీ రాంగ్ అండి. మువ్వ మండలం కాజా నుండి తిరువితుల వెంకట సుబ్బారావు గారు పంపించారు, శ్రీదేవి గారు, పద్మశాలి గారు. తర్వాత ఆన్సర్ అయితే రాంగ్. ఇక మళ్ళీ రాంగ్ ఆన్సర్తో దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కర్నూలు నుంచి. కుసుమ ఫ్రమ్ అమ్మటి నగర్, రాంగ్ అండి. అంటే నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు మీరు పంపించింది, రాంగ్ అంటే అర్థం. ఓకేనా, సో నేను ముందే మీకు అడిగాను ఏంటి చాలా ట్రిక్కీగా ఉంటుంది కొంచెం అని. ఇంత ఈజీది నేను మరీ గూగుల్లో చూసి చెప్పేసే ఇంత ఈజీది ఎందుకు అడుగుతాను, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వస్తుంది ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటూ మౌనిక ఫ్రమ్ ధర్మవరం, కానీ చెల్లి నువ్వు పంపించింది కష్టపడి పెద్ద ఆన్సర్ అయితే పెట్టావు, కానీ కాదమ్మా అది కాదు. నెక్స్ట్ డాక్టర్ జిలానీ గారు తిప్పనపల్లి నుంచి పంపించారనమాట, కానీ రాంగ్ అండి. గుంటూరు నుంచి ఉమా మహేశ్వరరావు గారు, నేను అనుకుంటున్న ఆన్సర్ పెట్టలేదు మీరు, జానక జనక రామ్ అండ్ రామ్, కానీ రాంగ్ అండి ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక వెన్నెలవల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు, కానీ జనరల్గా ఏంటి ఎన్ని సెకండ్స్ ఉంటాయనేది పెడుతున్నారు, కానీ నేను అడుగుతున్న లాజిక్ ఎక్కడ రావట్లేదు. సరే చూద్దాం. ఇక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్, లాజిక్ కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు అంటూ పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్ అండ్ విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి. సో ఇలా అందరూ కూడా కొంతమంది పెద్ద మెసేజ్లే పెడుతున్నారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, తర్వాత ఎం మురహరి యశోద గారు, జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి పెట్టారు, తర్వాత గణేష్ ఫ్రమ్ తెనాలి, అలాగే పరిమళ రత్న వీళ్ళందరూ కూడా పెట్టారు మెసేజ్. బిజిలీ వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి పెట్టారు, ప్రీవియస్ క్వశ్చన్కి కూడా అరటి పండు అంటూ కరెక్ట్ ఆన్సర్, అండ్ ఈ క్వశ్చన్కి మాత్రం కాదండి, రాంగ్ అండి. తర్వాత అమితా బేగం, రజియా, హాసిఫా కరెక్ట్ ఆన్సర్, రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ గారు పంపించారు, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు ఇది. గడ్డం అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు, రాంగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పెనమలూరు నుంచి శరత్ బాబు గారు, రవి గారు విజయవాడ పెనమలూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ నేను అనుకుంటున్న ఆన్సర్ కాదు. శోభారాణి గారు, రంగారావు, సాగర్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పెట్టారు, కరెక్ట్ ఆన్సర్. లతా ఫ్రమ్ వియూర్, రాంగ్ అండి. కేవీ

రమణమూర్తి గారు రాంగ్ రాంగ్ కాదు, రైటే పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్ తర్వాత. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, శ్రీమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి అరటిపండు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి పెట్టారు మెసేజ్. సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ అండ్ ఆదం, సోలాపూర్, మహారాష్ట. రాంగ్ అండి. రాజుల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు ఫ్రమ్ పోలవరం, రాంగ్ అండి. విఖ్యాత్ గారు ఫ్రమ్ చిత్తూర్, రాంగ్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగభవని గారు, కరెక్ట్ ఆన్సర్. మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటశాలి కాలనీ నుంచి పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్, జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత గోల్లపల్లి నుంచి మిర్యాల గోవర్ధన్, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ బాబు, జయమ్మ, కానీ రాంగ్ అండి. సుమలత వీళ్ళందరూ. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రమ్ శ్రీవారినగర్ మదనపల్లి. స్టిల్ టైపింగ్. ఓకే దెన్. సో అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ రమేష్ గారు పంపించారు. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్. ఇంకా నాకు ఇంకెవరు కష్టపడకండి, నేను ఆన్సర్ ఏంటో రివీల్ చేసేస్తా. సో ఇప్పుడు 55 ఏబో వచ్చినట్టున్నాయి మెసేజెస్ అయితే. ఇక 1 ఇయర్లో 20 సెకండ్స్ ఉంటాయి అంటే

సింపుల్ లాజిక్ తో అడిగాను అంటే, నేను ఎగ్జాక్ట్ లా ఎగ్జాక్ట్ గా ఎన్ని సెకండ్స్ అనేది కొన్ని మిలియన్ సెకండ్లు వస్తాయి అన్నమాట, అది కాదు. 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి ప్రతి నెలకి? 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12. ఆ 12 మంత్స్లో ఎన్ని సెకండ్స్, సెకండ్ అనేది ఎన్నిసార్లు వస్తుంది ఒక్కొక్కసారి? సో జనవరి 2nd, ఫిబ్రవరి 2nd, మార్చ్, ఏప్రిల్ 2nd వస్తుంది కదా, సో అలా ఎన్నిసార్లు? 12 టైమ్స్. సో 1 ఇయర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 12. ఇదన్నమాట లాజిక్, అంతే సింపుల్. మరి కొంతమంది అయితే కరెక్ట్గానే ఆలోచించి పెట్టారు, కానీ ఇంకొంతమంది ఎగ్జాక్ట్గా 3,15,31,536,000 సెకండ్లు అని చెప్పి పెట్టారు. కాదండి, ఓకేనా, అంత కష్టపడద్దు. ఇది ఆన్సర్. ఇక 2:54 అయిపోయింది కదా టైం చూస్తే మాత్రం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే అడిగేస్తాను, తర్వాత ఒక సాంగ్ వేద్దాం, తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, న్యూస్ అయిపోయిన తర్వాత ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చెప్తాను, సరేనా? ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, పురాణాలకు సంబంధించింది, విష్ణుమూర్తి గద పేరు ఏంటి? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488114 నెంబర్కి. విన్నారు కదా, విష్ణుమూర్తి గద పేరు ఏంటి?

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు అధికారికంగా ప్రారంభమైన వీబీజీ రామ్జీ పథకం కింద ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందిస్తామని, వెనుకబడిన పంచాయతీలకు ఎక్కువ నిధులు వినియోగించుకునే అవకాశముందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్టంలో గత 2 ఏళ్లలో పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులను ఉపయోగించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సారథ్యంలో దేశం, రాష్టాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 875 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. బాపట్ల మండలంలోని చెరువు గ్రామ పంచాయతీలో వీబీజీ రామ్జీ పథకం కింద పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఆసియా బ్రౌన్ బొవేరి ఏబీపీ సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఏబీబీ ఇన్నోవేషన్ సెంటర్లో ఇటీవల నిర్వహించిన ఏబీబీ యాక్సిలేటర్ 2026 జాతీయ స్థాయి పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో 1 నెల 1 నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమం ఈరోజు ప్రారంభించినట్లు

జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. ఈ నెల 8 నుంచి విశాఖపట్నం విమాన సంస్థలు తమ కార్యకలాపాలను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మార్చనున్నాయి. దీంతో పాత నేవీ బేస్లో పౌర విమానాల రాకపోకలు నిలిచిపోతాయి. కొత్త కోడ్ల కోసం ప్రయాణికులు తమ పీఎన్ఆర్ స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ కలెక్టర్ అభిషక్తి కిషోర్ అధికారులకు సూచించారు. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి తెలియజేశారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: Red Bharati FM 101.3.
1: ఎఫ్ఎం 101.3 వింటూనే చేస్తున్నారు కదా. మరి నేను అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఏంటి విష్ణుమూర్తి గద పేరు ఏంటి అని అడిగాను కదా. మరి సందరేశ నదిలో మనం ఉన్నాం. 3:08 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక నాకైతే 55 మెసేజెస్ అయితే వచ్చేసాయి అనమాట. మొత్తానికి ఆన్సర్స్ అయితే ఎవరు పంపించారు కరెక్ట్ గానా రాంగ్ గా చూద్దాం. నాకు తెలిసి మోస్ట్లీ అందరూ కరెక్ట్ గానే పంపించేశారు కాబట్టి మీ నేమ్స్ అన్ని కూడా చదివేస్తాను. ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా. కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు. రాజోలి నుంచి జయన్న, కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, గోర్లకందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, రమేష్ గారు, సుమలత, భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, అర్జున్ ప్రసాద్ జోగులమ్మ గద్వాల్ జిల్లా నుంచి పంపించారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, సిరిగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల డిస్టిక్, లేఖన ఫ్రమ్ శ్రీవారినగర్ మదనపల్లి, బ్రహ్మయ్య ఫ్రమ్ ధర్మవరం, మలాంబి గారు కన్నూల్ బాలాజీనగర్ నుంచి, తర్వాత లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూర్, మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి, తర్వాత పాపారావు గారు టీ నర్సాపురం నుంచి, పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, పిఎస్ రంగారావు గారు ఫ్రమ్ వెస్ట్ తాంబరం చెన్నై, రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెద్దమస్తన్రావు గారు మంగళగిరి నుంచి పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు, గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్ గౌడ్, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి ఫ్రమ్ కందికాయపల్లి విలేజ్, భాస్కర్ రెడ్డి గారు ఫ్రమ్ ఒడిశా, గజేంద్ర మోక్షమా కాదండి, మై నేమ్ ఈజ్ దారిపనేని సాయి కృష్ణ అంటున్నారు, కర్నూలు నుంచి పెట్టారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఇందాక నేను చదివిన పేర్లు అన్నీ కూడా కరెక్ట్గా పెట్టారు మెసేజెస్ అయితే. ఓకే, జబీయుల్లా గారు నంద్యాల ఖలీల్ థియేటర్ నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా, అనంతపూర్ నుంచి భాషా గారు, తర్వాత రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా హాసిఫా, నెక్స్ట్ జరిపోతుల బుచ్చయ్య గారు ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి, శోభారాణి గారు నిన్న నుంచి పంపించారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, తర్వాత రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, జానకరామ్ అండ్ ఉమా ఫ్రమ్ నందిగామ, ధను ఫ్రమ్ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం, విఖ్యాత్ ఫ్రమ్ చిత్తూర్, సత్యానంద్ ఫ్రమ్ హయత్ నగర్, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, డాక్టర్ జిలాని షేక్ అయాన్ అండ్ సాజిత్ గౌస్ తిప్పనపల్లి నుంచి, పడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, సులోచన ఫ్రమ్ కరీంనగర్, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, విశ్వనాథచారి చిక్బల్లాపూర్ కర్ణాటక, భోజనం చేశారా మేడం? ఎస్ చేశానండి, లేకపోతే మాట్లాడడం కష్టం కదా ఇప్పుడు. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, కనకారావు గారు ఫ్రమ్ పెడన, ఇంకా ఓన్లీ వన్ మెసేజ్, కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్, కానీ మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్ అండి, ఏదో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. సో అందరూ కూడా కరెక్ట్గా పెట్టారు మొత్తానికి. అయినా నేను టైం ఇచ్చాను కదా, బిఫోర్ న్యూస్ అడిగాను నేను, తర్వాత న్యూస్, తర్వాత ఇంకొక సాంగ్. బాగా ఆలోచించి అందరూ ఎక్కడా మిస్టేక్ లేకుండా, ఎవరో ఒకరిద్దరు మాత్రం తప్పు పెట్టారు. ఓకే, విష్ణుమూర్తి గద పేరు ఏంటి అంటే కౌమోదకి. చాలామందికి ఇది ఐడియా లేదు, కౌమోదకి. కొంతమంది నందనం

నందకము ఇలా పెట్టారు కానీ కన్ఫ్యూజ్ అయిపోయారు. అది కాదు. లేఖన ఫ్రమ్ శ్రీవారినగర్ మదనపల్లి. ఓకే, కౌమోదకి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ మాత్రం మనకి. ఇక 3:12 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఆ తర్వాత పాట ప్లే చేస్తా. సో ఇక సందరే సందడిలో ఇవాళ మన 4th క్వశ్చన్. అప్పుడే 4th క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. 65 ఉంది కదా, 65, ఈ 65ని 3 అక్షరాలలాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? 3 లెటర్స్ లాగా రాయాలి అంటే ఎలా రాస్తారు? సో 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి. అది ఎలా సాధ్యం తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి, ఆ లెటర్స్ ఏంటో నాకు మెన్షన్ చేయండి. 3 లెటర్స్ అనమాట, 65 ఇస్ ఈక్వల్ టు ఆ 3 లెటర్స్. సో రెండు ఈక్వలే, అదేంటో నాకు మెసేజ్ చేస్తే మీ పేర్లని కూడా చక్కగా చదివేస్తాను. సో విన్ టు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 105.3. Yo, what's your

త్రీ లెటర్స్ అనమాట. 65 ఈజ్ ఈక్వల్ టు ఆ త్రీ లెటర్స్. సో రెండు ఈక్వలే. అదేంటో నాకు మెసేజ్ చేస్తే మీ పేర్లని కూడా చక్కగా చదివేస్తాను. సో విన్ టు స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 105.3.

0: विविध भारती FM 101.3।
1: వివిధ భారతీయ ఫన్ 1.3 వింటున్నారు కదా. మరమైతే సర్రై నోడు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశాం కదా. సో ఇక 3:18 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలన్నా. జాగ్రత్తగా వింటే లెటర్స్ అంటే ఎట్లా వస్తాయి అబ్బా, 65ని లెటర్స్ లో ఎలా రాయొచ్చు అనేది మీరు ఆలోచించాలి. నేను అంకెల్ అని అడగలేదు, చాలా కాన్ఫిడెంట్ గా అందరూ 6 ఆల్ఫాబెట్ టీ అండ్ 5 ఇలా పెట్టారు మెసేజ్లు, అవన్నీ రాంగ్ ఆన్సర్సే. సో విన్నారు కదా, 605 అది కూడా రాంగ్ ఆన్సరే. అలా కాదు, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి అన్న, మరి ఆల్ఫాబెట్స్ అనమాట. అది ఎలా సాధ్యం? కొంతమంది అయితే కరెక్ట్గానే గెస్ చేసి పంపించారు. ఇప్పటిదాకా నాకు 40 మెసేజెస్ వచ్చాయి. మరి రాంగ్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఆలోచించి మళ్ళీ పెడతారా, లేకపోతే ఏంటి చూద్దాం. ఇంకొక సాంగ్ తర్వాత ఇంకా ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను, మీ మెసేజ్లు కూడా చదువుతాను. విన్నారు కదా, 65ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి. స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

మను గారు అండ్ శ్రావణ భార్గవి పాడిన పాట సింహ మూవీ నుంచి వినేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనమున్నాం సందడే సందడి ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. ఇక 324 325 కూడా అవుతోంది టైం చూస్తే మాత్రం. సరే, ఇక నేను అడిగాను 65 ని 3 లెటర్స్ వచ్చేలాగా రాయాలి, అది ఎలా సాధ్యం, అండ్ ఆ 3 లెటర్స్ ఏమై ఉండొచ్చు ఒకసారి గెస్ చేయండి అని చెప్పి అడిగాను కదా. ఇక నాకైతే 52 మెసేజెస్ అయితే వచ్చాయి, చూద్దాం కరెక్ట్ చేసుకున్నారా లేదా మీ ఆన్సర్స్ ని. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుంచి పంపించారు కానీ ఆన్సర్ రాలా. కేదర్ వీరేష్ గారు రాచోలి మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కానీ ట్రై చేశారు కానీ అదైతే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఆన్సర్ ఈస్ సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కోటేశ్వరి గారు ఫ్రమ్ హైదరాబాద్, 6T5 ఇట్లా పెట్టారు, కాదండి రాంగ్ అండి. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. రాకేష్ గారు ఫ్రమ్ ముంబై, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రెండు నుంచి శోభారాణి గారు, రంగారావు, చాందిని, అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బట్ రాంగ్ అండి ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి కందికాపల్లి గ్రామం నుంచి పెట్టారు మెసేజ్ కానీ రాంగ్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పెట్టారు కానీ రాంగ్ అండి. మలాంబి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు, ఆన్సర్ కానీ రాంగ్. భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాంగ్ ఆన్సర్తో గోల్నపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ మెసేజ్ చేశారు. శంకర్ గారు ఫ్రమ్ వరంగల్ పైడిపల్లి, రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, రాంగ్ అండి. నెక్స్ట్ బృహస్పతి, కాదు కాదు, ఇంతకే ఒక మెసేజ్ వచ్చింది కానీ మీ పేరు ఎక్కడా? సో ప్రీవియస్ దాంట్లోకి వెళ్తే వివి రెడ్డి గారు, పేరు ఎక్కడో మర్చిపోయారండి మీరు, కానీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలికాలనీ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు, రాంగ్. లత ఫ్రమ్ వియూర్, రాంగ్ ఆన్సర్. నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట, రాంగ్ ఆన్సర్. లక్ష్మీ గారు ఫ్రమ్ గుంటూరు, రాంగ్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకీరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాంగ్ ఆన్సర్. ముబ్బల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, రాంగ్ ఆన్సర్. ఇవాళ ఈ క్వశ్చన్కి రాంగ్లు వస్తే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. వాకాటి గిరిరెడ్డి గారు పెళ్లకూరు మండలం చిల్లుకూరు విలేజ్ నుంచి అంట కానీ రాంగ్ ఆన్సర్. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. షేక్ జిల్లాని తిప్పనపల్లి కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ ఫ్రమ్ తెనాలి, కరెక్ట్ ఆన్సర్. వినుగొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. బిజిలి వెంకటేష్, శ్యామల, ఏకలవ్య నగర్, రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడర నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, కరెక్ట్ ఆన్సర్. తర్వాత

మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్. గోర్లకొండొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. ఇమాంబి గారు మస్తాన్ బాషా జాను అనంతపూర్ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. తర్వాత నూనె నుంచి శోభరాణి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. తర్వాత దాడిపల్లి సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగంట గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రాంగ్ ఆన్సర్ అండి. మురహరి యశోద జానకీరాజు కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇవన్న మాట వచ్చిన మెసేజెస్ మొత్తం కూడా నాకు ఇంతకి 65ని ఎలా రాస్తారబ్బా త్రీ లెటర్స్ వచ్చేలాగా అంటే రోమన్ నెంబర్స్ లో ఎల్ఎక్స్వి, సో ఎల్ఎక్స్వి అని రాస్తే రోమన్ నెంబర్స్ లో 65 అని అర్థం. అలా అనమాట, త్రీ లెటర్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి, రోమన్ నెంబర్స్ లో వస్తాయి. ఓకే దెన్, సో అయిపోయింది. ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ ఇలాంటివన్నీ అయిపోయాయి కానీ ఇంకా చక్కగా సినిమా టైం, సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను మిమ్మల్ని వేస్తాను. క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ టక్కటగా పంపించవచ్చు. మరి ఏ క్వశ్చన్ అడుగుదాం అబ్బా, చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నాకు ఒకటి గుర్తు, ఫస్ట్ అంటే హారర్ సినిమాలు, కాస్త భయం కలిగించే సినిమాలు వీటికి దూరంగా ఉంటాను కానీ చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చొని చంద్రముఖి సినిమా మాత్రం బాగా చూశాను, బాగా భయం కూడా ఆ చిన్నతనం నుంచి ఎక్కువగా, బట్ ఇప్పుడు లేదులేండి. తర్వాత సో చంద్రముఖి గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఎందుకో. సో చంద్రముఖి సినిమాలో మన రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏమైంటుంది మీకు గుర్తుందా? ఎంతసేపు గంగా గంగా గంగా తప్ప. సో చంద్రముఖిలో మన రజనీకాంత్ గారి పేరు ఏముంది అండ్ ఆయన వృత్తి కూడా చెప్పాలి మీరు. సో ఆయన ఏ వర్క్ చేస్తారు ఆ సినిమాలో అండ్ వృత్తి జస్ట్ మెన్షన్ చేస్తే చాలు అండ్ పేరు కూడా. సో పేరు ఆయన వృత్తి ఏంటో చెప్తే నాకు వాట్సాప్ చేస్తే నేను మీ పేర్లని కూడా అనౌన్స్ చేస్తాను. సో విన్నారు కదా, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన చేసే వృత్తి తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ഭാരതി FM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనమైతే శక్తి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇక 3:39 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే నేను అడిగాను, చంద్రముఖి మూవీలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన ఏ వృత్తి చేస్తారు, ఆయన వృత్తి కూడా నాకు మెసేజ్ చేయండి అన్నాను కదా. అయితే మెసేజ్లు భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఓకే ఆయన డిజిగ్నేషన్ కరెక్టే కానీ పేరు అయితే రాంగ్ అండి మీరు పంపించింది. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, ఓకే డిజిగ్నేషన్ కరెక్టే, నేమ్ అయితే రాంగ్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో భార్గవి గారు, సత్య భార్గవి, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత సిరిగిరి హరికృష్ణ గారు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వివి రెడ్డి గారు, ఆన్సర్ రాంగ్ అండి, నేను చంద్రముఖి సినిమా పేరు అడిగితే, సినిమాలో క్యారెక్టర్ నేమ్ అడిగితే మీరు ఏకంగా రోబోలో క్యారెక్టర్ నేమ్ చెప్పారు, కాదు. రాజోల నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. ఇక అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ వెంకటాచలపతి, వృత్తి కరెక్టే కానీ నేమ్ రాంగ్. తర్వాత సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ, మీరు ఓన్లీ పేరు అయితే పెట్టలేదు కానీ ఆయన ఏ వృత్తి, ఏ డిజిగ్నేషన్ అయింది అనేది మాత్రం పెట్టారు, ఓకే కరెక్ట్గా. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, కరెక్ట్ ఆన్సర్. వాకాటి గిరిరెడ్డి గారు, పెళ్లకూరు మండలం చిలకూరు విలేజ్ నుంచి పంపించారు, ఓకే డిజిగ్నేషన్ కరెక్టే. తర్వాత పట్టణ జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, నేమ్ రాంగ్, ఆయన వృత్తి కరెక్ట్. ఓకే ఏంటి నేమ్ బ్రాకెట్లో పెట్టారేంటి, ఓకే కరెక్ట్ ఆన్సర్, బ్రాకెట్లో పెట్టింది కరెక్ట్ ఆన్సర్. మీరు ఒకవేళ తమిళ్లో నేమ్ చెప్తున్నారా, చాలామంది తమిళ్, నేను తెలుగులో అడిగాను, మనం వచ్చే తెలుగులో మాట్లాడుకుందామండి, తమిళ్లో కాదు, ఓకే. కొంతమంది తమిళ్లో పేరు పెడుతున్నట్టున్నారు. సో కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి, ఓకే కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కేళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం పెద్దకూరపాడు మండలం నుంచి పంపించారు, పల్నాడు జిల్లా. ఐరాల నుంచి శ్రీను గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గోర్లకందొడి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం నుంచి వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవంగ. ఆ పేరైతే రాంగ్ అండి, మీరు బహుశా అందరూ తమిళ్లో పెడుతున్నారేమో, నేను తెలుగులో నేమ్ అడిగా, ఓకే వృత్తి కరెక్టే. ఇక రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ గారు, శ్యామల గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నాసికా వేణు ఫ్రమ్ దేశాయిపేట, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. ఇక రాజేష్ గారు, అంబికా గారు, ప్రేమసాయి, మరుణ్ అండ్ ఆదాం, సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. లతా ఫ్రమ్ వయ్యూర్, కరెక్ట్ ఆన్సర్. ఉరుపకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాట నుంచి, కరెక్ట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద, జానకిరాజు గారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ఇమాంబి భాష పంపించారు కరెక్ట్గా. ఓంకార్ చందు రాజు ఫ్రమ్ మేడ్చల్ మల్కాజ్గిరి, కరెక్ట్ ఆన్సర్.

కాళ్ల శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ కరెక్ట్ ఆన్సర్. పెడ్ర నుంచి ప్రభాకర్ రావు గంగాభవాని కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రం జీవీఆర్ విజయవాడ. వృత్తి కరెక్టే కానీ మీ నేమ్ అయితే రాంగ్ పెడుతున్నారు చాలా మంది. భాస్కర్ రెడ్డి గారు ఫ్రం ఒడిశా కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి ఫ్రం శ్రీకాకుళం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రం నంద్యాల జిల్లా సుబ్బరెడ్డిపల్లి గ్రామం కరెక్ట్ ఆన్సర్. శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. ఇక సుభాషిణి కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఊర్మిళ ఫ్రం గోసాల కరెక్ట్ ఆన్సర్. కాదు కరెక్ట్ ఆన్సర్ కాదు, మీరు ఆయన ఫ్రెండ్ పేరు పెట్టారు. నున్న నుంచి శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దారిప్రేణి సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. మలాంబి గారు కర్నూలు బాలాజీ నగర్ నుంచి, కానీ రాంగ్ అండి ఆన్సర్, పేరు రాంగ్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పేరు కరెక్ట్గానే పెట్టారు బట్ ఓకే కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి కరెక్ట్ సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్. మౌనిక తులసి జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్. వెంకటపతి రాజు గారా? కాదండి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కైలాష్ అని చెప్తున్నారు కానీ కాదు. సుజాత శ్రీనివాస్ దొడ్డతేవరపాటి నుంచి మెసేజ్ పంపించారనమాట, కైలాష్ అంటున్నారు పేరు, కానీ రాంగ్ ఆన్సర్. అంటే మీ అందరికీ చంద్రముఖిలో గంగ పేరు, గంగ క్యారెక్టర్ తప్ప మిగతా అంత ఎక్కువ గుర్తులేదని మాత్రం అర్థమవుతుంది. సో ఆయన వృత్తి అయితే బాగానే చెప్తున్నారు కానీ నేమ్ మాత్రం ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఎస్ భీమేశ్వరరావు గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్గా. పెడన జోగేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇక కాకాని నుంచి పద్మ, భవ్య, చింటూ, శేఖర్ కరెక్ట్ ఆన్సర్. కాదు కైలాష్ అయితే కాదు. నెక్స్ట్ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లేఖన ఫ్రం శ్రీవారి నగర్ మదనపల్లి కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారి నుంచి మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ కరెక్ట్ ఆన్సర్. ఈశ్వర్, ఎస్ ఈశ్వర్ అని చెప్తూ ఇంకొక మెసేజ్, తిరుపతి నుంచి దేవసేన పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాన జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. శంకర్ గారు, శంకరా కాదు, దేవసేన ఫ్రమ్ తిరుపతి. ఓకే ఇవన్నమాట నాకు వచ్చిన మెసేజెస్ అయితే. ఇంతకీ ఏంటంటే చంద్రముఖి అని నేను అచ్చ తెలుగులో అడిగాను, తెలుగు పద సినిమా పేరు చంద్రముఖిలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ ఏంటి, ఆయన వృత్తి, ఆయన చేసే వృత్తి ఏంటి ఆ సినిమాలో. సో చక్కగా ఈశ్వర్ లేకపోతే డాక్టర్ ఈశ్వర్ అని చెప్పి అని పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. చాలామంది ఈశ్వర్ అని కాకుండా కైలాష్ అని, వెంకటపతి రాజా అని, ఇంకొకటేదో తమిళ్లో పంపిస్తున్నారు కొంతమంది. సో అవన్నీ వద్దండి, ఎందుకంత కష్టపడుతున్నారు. సో అర్జెంటుగా వెళ్ళి సినిమా చూసేయండి అయితే, సో ఇంకా మీకు క్లియర్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఓకే దెన్. సో లాస్ట్ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారనమాట మనకి. ఎస్ కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఎక్కడ, తాడిపత్రి. ఓకే భార్గవి గారు, సత్య భార్గవి గారు, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సూపర్. అసలు సో చంద్రముఖి మూవీలో రజనీకాంత్ క్యారెక్టర్ నేమ్ అండ్ ఆయన ప్రొఫెషన్ ఏంటి అంటే డాక్టర్ ఈశ్వర్. సో ఇక నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, అది జాగ్రత్తగా విని అది ఏ సినిమాలోది అండ్ ఆ పాట పాడుతున్న ఫీమేల్ సింగర్ ఎవరో మీరు గెస్ట్ చేసి నాకు వాట్సాప్ చేయొచ్చు మీ మెసేజ్లు అన్నీ కూడా. సరేనా, ఒక సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగా వినండి.

సాంగ్ అయితే వినేశారు కదా, ఒక ఒక పాట అయితే నేను ప్లే చేశాను. సింగర్ ఎవరు అండ్ సినిమా పేరేంటి మరి తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

స్విండ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 జోడీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. మరి సందర్శ నటిలో నేను అడిగిన క్వశ్చన్ కి ఒక సాంగ్ అయితే ప్లే చేశాను, మరి సింగర్ ఎవరు, సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. మరి ఆన్సర్స్ ఎవరు పంపించారు? హాయ్ తేజు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాడినది పలానా సింగర్ అంటూ కరెక్ట్ ఆన్సర్.

తో సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ పంపించారు. తర్వాత భాస్కర్ గారు ఫ్రమ్ పెడనా, కరెక్ట్ ఆన్సర్. రాజోడి నుంచి జయన్న గారు, కరెక్ట్ ఆన్సర్. యతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి పుష్ప అంటున్నారండి, కానీ కాదు. ఇక కరెక్ట్ ఆన్సర్స్ తో కాల శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ మెసేజ్ పంపించారు. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి సాయి శిరీష, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. మీ పేరు ఎక్కడ? గణేష్ ఫ్రమ్ తెనాలి అండ్ పరిమళ రత్న, ఓకే, కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు ఫ్రమ్ జీవీఆర్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. వీర కనకారావు గారు ఫ్రమ్ వీరభద్రాపురం. ఇక నేను అందరివి కరెక్టే కాబట్టి నేమ్స్ అయితే చదివేస్తాను, ఇంక మనకి టైం చాలా తక్కువగా ఉంది కదా. నెక్స్ట్ కర్నూలు నుంచి సాయికృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, దారిపినేని సాయికృష్ణ, మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, శ్రీనివాస్ ఫ్రమ్ గన్నవరం. నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, సుభాషిణి కందుకూర్ ప్రకాశం జిల్లా నుంచి, కనకారావు గారు ఫ్రమ్ పెడన, దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి ఫ్రమ్ భీమునిపాడు, ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు, తర్వాత దామర్ల పెదమస్తానరావు గారు, చినమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, పెడన నుంచి ప్రభాకర్ రావు గారు, గంగాభవాని, ఊర్మిళ ఫ్రమ్ గోశాల, సిరిగిరి హరికృష్ణ గారు ఫ్రమ్ నంద్యాల డిస్టిక్, అనంతపురం నుంచి అనురాధ గారు, బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ పంపించారు ఏకలవ్యనగర్ నుంచి, మండూర్ మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి. నెక్స్ట్ మెసేజ్ కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి, యశోద, జానకిరాజు, లతా ఫ్రమ్ ఉయ్యూరు, మేడ్చల్ నుంచి మల్కాజుగిరి నుంచి ఓంకార్ అండ్ చందు రాజు, గోలకాందొడ్డి విలేజ్ నుంచి పాతింటి ఎల్లప్ప గారు, జయమ్మ, రమేష్ బాబు, మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మెడ, కాకాని నుంచి పద్మ, భవ్య అండ్ చింటూ, శేఖర్, శోభారాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ నున్నా, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, అనంతపూర్ నుంచి మస్తాన్ భాషా గారు, నాగార్జున అండ్ లక్ష్మి ఫ్రమ్ వడియంపేట. నెక్స్ట్ నంద్యాల డిస్టిక్ నుంచి భువనేశ్వరి గారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. సో ఇవన్నమాట వచ్చిన మెసేజెస్ అయితే. సో గీతా మాధురి ఈజ్ ద ఆన్సర్, సింగర్ గీతా మాధురి అండ్ మూవీ నేమ్ వచ్చేసి షాడో. ఇది ఇవాళ మన సందరేసందడి. ఇప్పుడు మీరైతే వింటారు న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్టంలోని పీఎస్సీలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఈ రోజు జీవో జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్గా అమలు కానుంది. పీఎం వికాస్ పథకం కింద 10 కోట్ల 60 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో 1500 మందికి సాంప్రదాయేతర నైపుణ్య శిక్షణను కల్పిస్తున్నామని రాష్ట మైనారిటీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎనమిడి ఫరూక్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీల నుంచి డబ్బులు వసూలు చేసేవారిని తప్పనిసరిగా సస్పెండ్ చేయాలని కలెక్టర్లు పీడీకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గడిచిన 2 ఏళ్ల పరిపాలనే ఇందుకు నిదర్శనమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన సంస్కరణలు పేద ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఉన్నాయని, పేద ప్రజల ఉన్నతి కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 3వ తారీఖు గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమస్యలు పరిష్కరించే విధంగా ఉదయం 10:30 సమావేశం నిర్వహించడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామాల రూపురేఖలు మారడంతో పాటు శ్రామికులకు పూర్తి ఉపాధి భరోసా లభిస్తుందని చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని ఏటి అగ్రహారం,

అంకమ్మ నగర్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: 5000?
1: ఏంట్రా 5000?
0: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
1: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
0: అవునా, అదేలాగా?
1: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
0: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే సాండి చెప్తున్నాడు.
4: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
5: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
3: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
5: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
6: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే ఉన్నాము వివిధ ప్రోగ్రామ్ లో. ఇక ఇప్పుడు టైం చూస్తే 4:30, 10 minutes అయిపోయింది కదా. అండ్ సందేశ్ నరీ షో బాగుంది అని ఇట్లా మెసేజ్లు కూడా పెట్టినందు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ కామతి శంకర్ గారు రాజుల నుంచి మెసేజ్ పంపించారు షాడో ఫిల్మ్ అని చెప్పేస్తూ. సో సందేశ్ నరీ అలా ఎండ్ అయిపోయింది కదా, ఇప్పుడు షాడో నుంచి సాంగ్ కూడా వినేశాము. అండ్ ఇక డైరెక్టర్ స్పెషల్ అనమాట ఈరోజు వివిధ థీమ్. మరి ఏ డైరెక్టర్ సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. మరి ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ గారు పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే ఫిలిం అంటే నాకు కూడా గుర్తొచ్చే ఫిలిం ఎక్కువగా పోకిరి కదా. సో పోకిరి నుంచి ఫస్ట్ అయితే ఒక లవ్లీ ట్రాక్ మీకోసం ప్లే చేస్తున్నాను. తర్వాత ఇంకా వరుసగా గోలీమార్, చిరుత అన్ని మంచి మంచి సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు కదా, మనమైతే వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. 4:20 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. డైరెక్టర్ స్పెషల్ థీమ్ కదా ఈ రోజు. మరి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ మీరు ఆయన ఫిలిమ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కొంచెం కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ప్రతి సినిమాలో. ప్రతి సినిమాలో ఒక స్లో మోషన్ సాంగ్ ఉంటుంది. అండ్ ఆ సాంగ్ ఖచ్చితంగా బీచ్ లో కానీ లేకపోతే ఎడారిలో కానీ అక్కడ షూటింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా బీచ్ లో షూట్ చేసిన సాంగ్ అనమాట. ఇప్పుడు మనం విన్నది ఇందాక పోకిరి నుంచి నేను ఆ పాట ప్లే చేయలేదు, కానీ ఇంకొకటి ఉంది కదా పోకిరిలో చూడొద్దంటున్న సాంగ్ అయితే వేశాను. కానీ దేశముదురు, పోకిరి, బద్రి, ఇంకా బిజినెస్ మ్యాన్, ఇలా కొన్ని మూవీస్, చిరుత, ఈ సినిమాల్లో ఖచ్చితంగా బీచ్లో ఒక సాంగ్ ఉంటుంది. సో కన్నా గమనిస్తే కనుక, సో ఆయన స్టైల్ అలా ఉంటుందన్నమాట. కింగ్ సినిమాలో కూడా, కింగ్ కాదు, కింగ్ అంటే శ్రీను వైట్ల గారు కదా, సో ఇలా కొంచెం సిమిలర్గా ఉంటాయన్నమాట ఆయన మూవీస్లో. అండ్ ప్రతి సినిమాలో హీరో, పూరి జగన్నాథ్ హీరోస్ అందరూ కూడా ఎలా ఉంటారంటే బాగా నేనే రౌడీ, నేనే పోలీస్, నేనే రౌడీ అన్నట్టుగా మంచి టెంపర్ క్యారెక్టర్స్ అనమాట. మన టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారో, సో ఆయన సినిమా హీరోలందరూ కూడా అలానే ఉంటారు. సో అదనమాట. సో ఇక నెక్స్ట్ మీ అందరి కోసం టెంపర్ నుంచి ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

विविध भारती FM 101.3।

भारती FM 101.3।

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు? నాకు
1: నువ్వు చెప్పమ్మా.
2: సమయమా భలే సాయం చేసావమ్మా. ఒట్టుగా
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: ఇప్పుడు సమయం సరిగ్గా 4:50 వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

చాలా వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో యువతరాలకు మనం అందించగలిగే అత్యంత ముఖ్యమైన స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. సో వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్. ఫైనాన్షియల్ లిటరసీ అందరికీ ముఖ్యమే. ఆ లిటరసీ మనకే తెలుసుంటే కొన్ని లాస్ అయ్యేవి కావు కదా అనుకుంటాం మనం ఒక్కసారి గతాన్ని అలా వెనక్కి తిరిగి చూసుకుంటే. మరి అలాంటప్పుడు ఇది చిన్నపిల్లలకు చిన్న వయసు నుండి నేర్పిస్తూ వస్తే సేవింగ్స్ ఏంటి, ఎలా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకున్న చిన్న మొత్తాన్ని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పిస్తే అదొక అలవాటుగా మారిపోతుంది. ఎల్డర్స్లో ఫైనాన్షియల్ జ్ఞానానికి సంబంధించిన స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్టు చాలామంది చెప్తారు, బ్యాంక్స్ చెప్తూ ఉంటాయి. ఇది స్కూల్లో కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆవశ్యకతని ఈ మధ్య మరీ నొక్కి చెప్తున్నారు. విద్యార్థులను వారు ఖచ్చితంగా ఎదుర్కోబోయే ఫైనాన్షియల్ సవాళ్లకు సిద్ధం చేయడానికి వారికి ఫైనాన్షియల్ లిటరసీలో బలమైన పునాది వేయడం అనేది అత్యంత ముఖ్యం. ఇవాళ వెన్నెలా ప్రోగ్రాంలో స్కూల్స్లో పిల్లల కొరకు కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్స్ ఉంచవలసిన ప్రైమరీ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ గురించి మనం ఇవాళ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. పిల్లలకు అవసరం, కోరిక మధ్య డిఫరెన్స్ సమర్థవంతంగా గుర్తించడానికి స్కూల్స్ ఎలా వారికి నేర్పగలవు, ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కలిగే దీర్ఘకాల లాభాల గురించి కూడా మనం ఈ వెన్నెలా ప్రోగ్రాంలో తెలుసుకుందాము. ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే, స్కూల్స్లో పిల్లల కోసం కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా బేసిక్స్తో మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ సామర్థ్యాన్ని బిల్డింగ్ బ్లాక్స్గా వ్యవహరించే ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్సెప్ట్లను పరిచయం చేయడం అనేది ఈ ప్రోగ్రాంలో ఒక పాయింట్. బడ్జెటింగ్, పిల్లలకు బడ్జెట్ సృష్టించండి, మేనేజ్ చేయడాన్ని నేర్పండి, ఇది చాలా ఇంపార్టెంట్. వారు వారి ఫైనాన్షియల్ రీసోర్సెస్ని తెలివిగా ఎలా కేటాయించుకోవాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. పొదుపు చేసుకోవడం, సేవింగ్స్ ఉండడం, క్రమం తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోవడం అనే అలవాటుని పిల్లలకు మనసుకు హత్తుకునే విధంగా చెప్పాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడము, అత్యవసర ఖర్చులు చేయవలసిన వచ్చినప్పుడు ఈ ఫండ్ రక్షణ వల్ల ఏం జరుగుతుందో అన్నదాన్ని మీరు స్పష్టం చేయాలి. సేవింగ్స్ అయిపోయింది, బడ్జెటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెట్టడం. పిల్లలకు పెట్టుబడి పెట్టడం గురించి చెప్పడం అనేది ఒక అడ్వాన్స్ టాపిక్గా కనిపించవచ్చు. వాళ్ళకి పెట్టుబడి పెట్టడం యొక్క బేసిక్స్ గురించి ముందుగానే పరిచయం చేయడం అనేది దీర్ఘకాలంలో గణనీయమైన లాభాలను అందిస్తుంది. కాంపౌండింగ్ గురించి చెప్పండి. వాట్ ఈస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? హౌ సమ్ సేవింగ్స్ విల్ అట్రాక్ట్ కాంపౌండింగ్? ఆ డబ్బు ఇంకా ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు? చక్రవడ్డీ కట్టడం, దీర్ఘకాల పెట్టుబడుల యొక్క పవర్ వంటి కాన్సెప్ట్లను యువ మెదళ్లకు అర్థమయ్యేలా సులభతరం చేసి చెప్పాలి. స్మార్ట్గా డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని విద్యార్థులకు అందించాలి. వారికి గల ఆప్షన్లను వాళ్ళు చూడగలగాలని, వాళ్ళు తెలుసుకున్న చాయిసెస్ని ఎంచుకోగలగాలి. అదే సమయాల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పర్యవసనాలను ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా వారికి హెల్ప్ చేయాలి. ఇదంతా చెప్పేటప్పుడు

రిస్క్ మేనేజ్మెంట్ కూడా నేర్పాలి, రిస్క్ అనాలిసిస్ కూడా చెప్పాలి. రాబోయే రిస్క్ గురించి సామర్థ్యం కలిగి ఉండాలి ఈ స్టూడెంట్స్. డబ్బుని మేనేజ్ చేసేటప్పుడు మనం ఎదుర్కొనే ఒడిదొడుకులను అసెస్ చేసి మేనేజ్ చేసే సామర్థ్యం మనం లెసన్స్ చెప్పే దాంట్లో నేర్పించే దాన్ని బట్టి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అవసరాలు కోరికల మధ్య భేదం గుర్తించడం. ఎమోషనల్ అయిపోతారు చిన్నపిల్లలు ఉన్నాయండి, మనం కూడా ఎమోషనల్ అవుతాం, పెద్దవాళ్ళు ఎమోషనల్ అవుతారు, ఏజ్ ఓల్డ్ వాళ్ళకు కూడా ఎమోషనల్ డిసిషన్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఫైనాన్షియల్ లిటరసీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశం ఏమిటంటే పిల్లలు వారి అవసరాలు కోరికల మధ్య భేదమును గుర్తించడంలో సహాయం చేయడమే. ఈ కాన్సెప్ట్ ని సమర్థవంతంగా పిల్లలకి మనసుకు హత్తుకునే విధంగా చెప్పడానికి స్కూల్స్ నిజ జీవిత సినారియోస్ ని ఉపయోగించాలి. ఇందులో విద్యార్థులు ఐటమ్లని అవసరాలు కోరికలుగా క్లాసిఫై చేస్తారు. అసలు దే హ్యావ్ టు మేక్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నీడ్స్, వాంట్స్ అండ్ ఓన్లీ ఫర్ ఎమోషనల్ డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు అనేది అవసరం, గేమింగ్ కన్సోల్ ఒక కోరికగా క్లాసిఫై చేస్తారు. అదనంగా బడ్జెటింగ్ ఎక్సర్సైజెస్ ఈ భేదాన్ని మరింత విశదీకరిస్తాయి. ఈ ఎక్సర్సైజెస్ లో ఊహాజనితమైన బడ్జెట్ తయారు చేయవచ్చు. అవసరమైన ఆహారం, హౌసింగ్, విద్య వంటి వాటికి ముందుగా రీసోర్సెస్ కేటాయించడం, తరువాత అత్యవసరం కాని ఐటమ్స్ ని పరిగణించడం, ప్రయారిటీస్ అన్నట్టు. ఇక్కడ మనకు ఏది ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద ప్రయారిటీ వీ హ్యావ్ టు సెట్ అసైడ్ ద మనీ. ఇలాంటి చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటే పిల్లలకు ఎంతో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా లాసెస్ చేశారు ఎమోషనల్ డిసిషన్ అనుకోండి, లేదా సడన్ గా ఎవరో చెప్తే ఇంకోటి అనుకోండి, అంతెందుకండి, ఆశ చూపెట్టగానే ఇంకో రేంజ్కి వెళ్ళిపోతారు అన్నట్టు. మీ డబ్బు మల్టిప్లై అవుతుంది, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే అసలు ఇంకెక్కడికో వెళ్ళిపోతారో. ఎందుకు, ఫోన్ తెరిస్తే చాలు, ఇవాళ ఫ్రాడ్స్టర్స్ గురించి ఫస్ట్ ఫోన్ రింగ్ టోన్ కన్నా ముందు మనకు మెసేజెస్ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళనే కాకుండా, విద్యావంతులనే కాకుండా, ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఈ బుట్టలో పడిపోతున్నారు, ఈ ఫ్రాడ్స్టర్స్ వలలో పడిపోతున్నారు. దానికంతా ఒకటే ఒక కారణం, ఆశ అత్యాశ మాత్రమే అండి. ఎవరు ఆశావాది మనిషి అని అందరికీ తెలుసు, కానీ అత్యాశావాది అయిపోయాడు. మీ డబ్బులు దీంట్లో పెట్టండి, ఇంకా ఎక్కువ అయిపోతాయి, దాన్ని ఇంకా మల్టిప్లై చేయొచ్చు అని అలా మల్టిప్లికేషన్లో పోతున్నాయి. నంబర్స్ అన్నీ చూసుకుంటూ మనిషి ఇంకెక్కడో ఊహించుకుంటూ ఉన్నాడు, కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లేదు. అలా ఒక్క దగ్గరకు వచ్చి మొత్తం డబ్బు బ్లాక్ అవుతుంది. ఆ బ్లాక్ అవుతున్న డబ్బును తీయడానికి ఇంకా కొంచెం పెట్టండి అంటారు. ఉన్నది అన్నీ తెచ్చి అప్పులు చేసి పెట్టిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. ఒక్కసారి ఆ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఎన్ని వందల వేల కేసులు నమోదు అవుతున్నాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనికంతటికీ కారణం ఒకటే అండి, ఫ్రాడ్స్టర్స్ వలలో పడుతున్నామంటే ఆశ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఫస్ట్ ఏంటంటే, అందుకే అంటున్నాను, ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోకండి. ఫస్ట్ క్లాసిఫై చేయండి, అవసరం ఏంటి, అనవసరం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ గివింగ్ మీ గ్రాటిఫికేషన్, ఇవన్నిటిని చూసుకోండి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ నాట్. ట్రెడిషనల్ మెథడ్ ఆల్వేజ్ ఈస్ కరెక్ట్, సేఫ్ గా ఉంటుంది డబ్బు, మీ అవసరాలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా బయలుదేరాలండి, ఆ ట్రెడిషనల్ మెథడ్ వద్దు మనకు, మనం మోడర్న్ మెథడ్లో వెళ్దాము. ఈ మెథడ్లో కంటెంపరీ, ఇప్పుడు ఇలా జరుగుతుంది అని, ఇప్పుడు జరిగేవన్నీ మోసాలి అని తెలిసినప్పుడు మనం ట్రెడిషనల్ మెథడ్లో ఉండడమే ఇంకా మంచిది. ఒకప్పుడు మనము తాతలు తండ్రుల కాలంలో అంతకుముందు కూడా వాళ్ళు డబ్బుని ఎలా ఆదా చేసేవారు, ఎలా సేవ్ చేసుకునేవారు, ఆ సిస్టమ్ మనకి ఎప్పుడు కూడా మనకు పనికొస్తుంది. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ డిసిషన్స్ తీసుకోండి, వాళ్ళని కన్సల్ట్ కండి. వాళ్ళు ఎలా చేశారు అనే దాన్ని మీరు ఒక్కసారి దాన్ని అనాలిసిస్ చేసి తర్వాత మీరు ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడం మంచిది. స్కూల్స్ లో ఒక బలమైన ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్ కి పలు దీర్ఘకాల లాభాలను అందిస్తుంది. ఈ లాభాలు వారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కి సంబంధించినది. ఫస్ట్, ఇది విద్యార్థులకు ఫైనాన్షియల్ స్వాతంత్రం అందిస్తుంది. ఇది వారికి వారి డబ్బుని పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వృద్ధి చేయడానికి సంబంధించిన వివరణ కలిగించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇది వారి ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఇతరులపైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అదనంగా ఇది అప్పులు చేయకుండా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ లిటరేట్ అయిన వ్యక్తులు అవసరాలకి మించిన అప్పులను చాలా తక్కువగా చేస్తారు. వారు వారి క్రెడిట్ ని బాధ్యతతో మేనేజ్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా వారు ఆర్థిక స్టెబిలిటీకి దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఫైనాన్షియల్ లిటరసీ అనేది వ్యక్తులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి శక్తినిస్తుంది.
ఈ లక్ష్యాలు ఒక ఇంటికి యజమాని

0: మనీ అవ్వడం లేదా విద్య వంటి అవ్వచ్చు. ఇవి జీవితం యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. చివరిగా ఇది తరాల తరబడి తన ప్రభావాన్ని చూపుతుంది. సో ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. చిన్నపిల్లలకు అసలు మీరు ఆ ప్రైమరీ స్కూల్లోకి హై స్కూల్లోకి రాకముందే నేర్పించినట్టు అవుతే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఏంటంటే గొడవబడి అడచేసి లేదా ఏడ్చేసి మీకు ఇది కావాలి అది కావాలి అని ఏడిపించరు. ఒక్కసారి ఆ ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పిస్తే వాళ్ళకు వాట్ ఈస్ అ వాంట్, వాట్ ఈస్ అ డిజైర్, వాట్ ఈస్ అ నీడ్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. బట్ మరో ప్రోగ్రామ్ లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తుంటాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ ఆర్ మెసేజెస్ ఆన్ 0951522709, దట్ 0951522709, ఆర్ రైట్ టు అస్ అట్ feedbackamc1@gmail.com, దట్స్ feedbackamc1@gmail.com. యూ కెన్ ఆల్సో ఫాలో అస్ అట్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్ spice.lamhe.venela, దట్స్ spice.lamhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం అత్తగారు జిందాబాద్ నాటిక నిర్వహణ శ్రీ ఏ పాండురంగ, సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. వినండి అత్తగారు జిందాబాద్ నాటిక.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. అత్తగారు జిందాబాద్ నాటిక. నిర్వహణ శ్రీ పాండురంగ. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఇందులో శ్రీయుతులు మాడుగుల రామకృష్ణ, విన్నకోట విజయరామ్, వివిఎన్ ప్రసాద్ బాబు, అడవి శంకర్రావు, శ్రీమతి ఎస్ రాధారాణి, శ్రీమతి వై రాజకుమారి పాల్గొంటున్నారు. వినండి అత్తగారు జిందాబాద్ నాటిక.

0: ఏమిటా అల్లుడు, ఏమిటి చప్పట్లు కొడుతున్నావేటి? నేనే మహోత్కంఠమైనటువంటి ఉపన్యాసం ఏమీ చేయలేదే.
1: చప్పట్లు కాదు మామగారు, దోమలండి, దోమలు చూడండి. అబ్బాబా దిక్కుమాల దోమలు, తెల్లగా ఉండేవాడిని దోమలు కుట్టి ఎలా నల్లబడిపోయానో మీరే చూడండి మామగారు.
0: ఏమిటయ్యా అస్తమాను దోమలు దోమలు అనుకుంటావు?
1: అందుకని రాత్రి నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మామగారు.
0: ఏమిటిది?
1: అనవసరంగా రెండు గదులు ఇంట్లో ఉంటావు ఎందుకు? ఖాళీ చేసేసి చక్కగా పక్క వీధిలో సింగిల్ రూమ్ ఒకటి ఖాళీగా ఉందిట, అక్కడికి షిఫ్ట్ అయిపోదామా అన్న మహత్తరమైన ఆలోచన వచ్చింది మామగారు.
0: ఏమిటి ఏమిటి ఏమిటి, ఎంత వసతి గల ఇల్లుని వదిలేసి తక్కువ అద్దెలో ఉండేటువంటి ఈ ఇంటిని వదిలేసి సింగిల్ రూములోకి షిఫ్ట్ అయిపోతావా? చూడనాయనా, నువ్వా 10 మందికి అలవాడివి, మేమా 10 మందికి అలవాళ్ళం. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. చూడు ఇప్పుడైతే ఇదిగో ఇక్కడ పడుకుంటున్నావు ఈ వరండాలో. రేపు సింగిల్ రూములోకి షిఫ్ట్ అయ్యావనుకో, వాకిట్లో పడుకోవాల్సి వస్తుంది. జరగకూడంది ఏదైనా జరిగితే అమ్మో ఈ వయసులో నేను తట్టుకోలేను నాయనా. అన్నట్టల్లుడు, పేపర్లో ఈ ప్రకటన చూసావా?
1: ఏది, పొద్దు నుంచి పేపర్ తమరేగా చూస్తుంది. నేను చూశానా చచ్చానా?
0: బా తెప్పిస్తున్నావు లేవయ్యా, ఒక్క పత్రిక అందులోను కాంప్లిమెంటరీ కాపీ. ఇదే మా ఊళ్ళో అయితే 4 దినపత్రికలు, 4 మాసపత్రికలు, 4 పక్షపత్రికలు వచ్చేవి.
1: సరే సరే విషయంలోకి రండి.
0: వస్తున్నా వస్తున్నా వస్తున్నా. చూడు టీవీల ధర తగ్గింపు.
1: మనకెందుకు మామగారు, తగ్గితే మనకేమిటి, హెచ్చితే మనకేమిటి? చూడండి నేను ఎలాగూ టీవీ చూడను, ఎప్పుడు ఆఫీసులోనే ఉంటాను. ఇక మీ అమ్మాయి ఎదురుకుండా కాంతమ్మ గారి ఇంట్లో అన్ని ఛానల్స్ ఏకకాలంలోనే చూసేస్తూ ఉంటుంది. మీకు కూడా టీవీ చూడాలనిపిస్తే చక్కగా కాంతమ్మ

0: గారింటికి పంపిస్తాను, అక్కడే చూసేయండి.
1: అంటే కాంతమ్మ గారింటిగా దర్శనం అనుభవనయ్యా.
0: ఏమండి
1: ఏం జరిగిందంటే, నిన్న ఇట్లా ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది కదా అని నేను అమరు ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళామయ్యా. వెళ్ళామా? ఇద్దరం కూర్చోగానే ఒక చంటి పిల్లాన్ని నా ఇదిగో నా ఒళ్ళో కూర్చోబెట్టారు. వాడు ఒకటి రెండు అన్ని కార్యక్రమాలు అబ్బే నానా వసతిగా లేదయ్యా అసలు. కాబట్టి నువ్వు సాయంకాలం వచ్చేటప్పుడు ఒక టీవీ ఒకటి కొనుక్కుని వచ్చేసి దాంతో పాటు ఏం చేస్తావు అని అంటే.
0: నాకండి ఏమిటి మామగారు, టీవీ కొనుక్కుని వచ్చేయాలా? ఇదేదో కుక్కకి గొలుసు కొనుక్కోరమ్మంత తేలిక చెప్పేశారు. టీవీ అండి టీవీ, ధర వేల మీద ఉంటుంది.
1: ఇదే మీ ఇంట్లో ఉండేటువంటి పిసిని కొట్టుతానం.
0: విషయం చెప్పండి.
1: నువ్వు ఏం చేస్తావంటే, బజార్ నుంచి వచ్చేటప్పుడు శుభ్రంగా ఒక నాలుగు బుట్టలు యాపిల్ కాయలు.
0: ఏమిటి నాలుగు బుట్టలే?
1: రెండు బుట్టలు కమలాఫలాలు.
0: అయ్యో,
1: ఒక నాలుగు గెలలు చక్కెరకేలి అరటిపళ్ళు తీసుకురా.
0: ఏమిటి సరిపోతాయి?
1: సరిపెట్టుకుందాం. ఇంట్లో నేను అమ్మడును మైసూరు పాకం ముక్కలు కోసి అంత ఉప్మా తయారు చేస్తాం. ఈ లోపల నువ్వు టీవీ తీసుకొస్తావు కదా, ఈ పేటలో ఉన్న వాళ్ళందరినీ నేను పిలుస్తా.
0: అయ్యో పిలిచి
1: టీవీ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా జరిపిద్దు గానీ.
0: అదే విషయం. ఇగో ఏమేవ్, ఎక్కడున్నావు? వంట అయిందా? ఈ ఆడవాళ్ళు ఒకళ్ళు ఆదివారం వస్తే మధ్యాహ్నం 12 గంటలు కానీ పిండం పెట్టరు. ఏమిటో నా బొంద.
1: ఏమయ్యా, పొద్దున్న నువ్వు టిఫిన్ చేయలేదు?
0: ఏమిటి మీరు చేశారా మామగారు?
1: ఈ కరెంటు కోత వల్ల పొద్దున్నే కరెంటు పోతుందేమో. తెల్లారుజామునే మెలకు వచ్చేస్తుంది. లేవగానే అంత పుక్కిల్ని చుమ్మేసిన తర్వాత నిమ్మరసమును తేనె రంగరించి తాగాను. ఆ పెద్ద గ్లాస్తో పాలు ఇస్తుంది కదా అమ్మాయి, అది పుచ్చుకున్న తర్వాత అమ్మాయి ఆకలి వేస్తుంది అన్న. అంటే తనంది ఓ అరకిలో బొంబాయి రవ్వు ఉంది నాన్న, నీకు సరిపోతుందో సరిపోదో అంది.
0: ఏమిటి అరకిలో?
1: కలిగబెట్టవే అన్న. ఇవి పెట్టిన తర్వాత అంత ఆవకాయ వేసుకుని ఇంత నెయ్యి పోసుకుని తిన్నానయ్యా.
0: అరకిలో ఉప్మా ఆవకాయతో?
1: ఇప్పుడు టైం ఎంత అయింది?
0: ఎంత? 9గా.
1: 9నా? అయినా ఏమిటయ్యా, మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది. గడ్డ మీద జఠరాగ్ని మహా ఎక్కువగా ఉంటుంది
0: అనుకుంటాను. గడ్డ మీద నేల ప్రభావం అలాంటిది లేండి. ఏమే, ఎప్పుడో పొద్దున 7 గంటలకు మీ నాన్న టిఫిన్ చేసేట, ఇప్పుడు 9 గంటలు అయింది, ఆకలి దహించి వేస్తోంది. వంట తయారైందా లేదా?
2: వంట అయిపోయింది, భోజనానికి రండి నాన్న.
1: అలాగే అలాగే. అల్లుడు నువ్వు పదవయ్యా.
0: ముందు మీరు కానండి మామగారు, మిగిలింది ఏదైనా ఉంటే ఆ తర్వాత నేను ఏడుస్తాగా.
1: మర్యాదల్లో నా అల్లుడు తర్వాతనే. అమ్మాయి అంతలో అన్నం వండితే.
2: అలాగే నాన్న.
0: జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే.
2: ఏమిటండి బళ్ళో చిన్నపిల్లలు ఎక్కాలి అప్పు చెప్తున్నట్లు, మీరు తీరిగ్గా నెలలు అప్పు చెప్తున్నారు. కొంపదీసి నెలల పేరు మర్చిపోలేదు కదా?
3: మర్చిపోక చస్తానేమిటి. చూడు, మీ నాన్న మన ఇంట్లో మేస్తూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాడు. మీ నాన్న వచ్చి ఎంతకాలం అయిందా అని చెప్పి నేను మాసాలే లెక్క పెడుతున్నాను. ఏం తప్ప?
2: పొద్దుస్తమానం మా నాన్న మీద విరుచుకుపట్టడం, ఆయన ఆడిపోసుకోవటం తప్ప మీకు వేరే పనేవి లేదు.
3: చూడు, ఒకళ్ళు ఇంటికి వస్తే ఆడిపోసుకోవటం, మొహం మార్చుకుని కూర్చోవటం ఇలాంటివి మా ఇంట వంట లేదు. నువ్వే ఆలోచించు. ఈ ఆలోచించు అన్న మాటకే అర్థం లేకుండా పోతుంది. శాంతి, మన పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ఏనాడైనా ఎప్పుడైనా సరదాగా ఓ సినిమాకి కానీ షికారు కానీ వెళ్ళామా? పెళ్ళైన మొదటి సంవత్సరం మీ తమ్ముడు చంటిగాడు ట్రైనింగ్ అంటూ మన కొంపలో చేరాడు. ఆ సంవత్సరం కాస్త గోవింద. 2వ సంవత్సరం మీ చెల్లెలు కుట్టు మిషింగ్ ట్రైనింగ్ అంటూ కొంపలో చేరింది. ఆ సంవత్సరం గోవింద. పోన్లే, గతం కథ భవిష్యత్తు నా ఉజ్వలంగా ఉంటుందేమో అనుకుంటే మీ నాన్న రాకతో నా ఆశలన్నీ మన తుఫాను దెబ్బ గుడిసెలు కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోయాయి.
2: చాలే ఊరుకోండి. అయినా మా నాన్న మన ఇంటికి ఊరికే రాలేదుగా. మీరే పెద్ద గొప్పగా మామగారు, మా ఊళ్ళో నాకు తెలిసిన కంటి డాక్టర్ ఉన్నాడు, మీ కంట్లోని శుక్లాన్ని తీద్దాం రండి అని బలవంతాన లాక్కొచ్చారు. ఇప్పుడేమో మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా నాన్నని అడ్డమైన మాటలతో దులిపేస్తున్నారు.
3: ఇదిగో ఇదిగో ఇదిగో, ఏదో బుద్ధి గట్టి తిని అలా అన్నాను. శనిగాడు నా నెత్తి మీద కూర్చోవడం వల్ల నా నోటెంబడి ఆ మాట వచ్చింది. సరే వచ్చాడు, కంటికి శుక్లానికి ఆపరేషన్ చేయించాం. 6 నెలలు గడిచిపోయింది. ఇంకా పోడేమే, నాకు తెలియగలుగుతాను. 2వ కంటి కూడా శుక్లం వచ్చి దానికి కూడా ఆపరేషన్ చేస్తా కానీ పోరా? పోనీ వచ్చిన వాడు ఏదో కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటున్నారా? మన జాత వెట్టి చాకరీ చేస్తున్నాడే, వెట్టి చాకరీ.
2: వెట్టి చాకరీ ఏమిటండి?
3: ఓసి నీ తుప్ప తెగ చిన్నగంట.

0: అంటే పొద్దున్నే ఆయన మంచం నుంచి లేవగానే బ్రష్ మీద పేస్ట్ వేసి నోటికి అందించాలి. రాత్రిగా వారు పడుకున్న తర్వాత మంచం కింద రాగి చెంపుతో నీళ్లు పెట్టాలి. చూడు, నేను మంచివాడిని కాబట్టి సరిపోయింది. ఈ సంగతి కన్నా ప్రభుత్వం వారికి తెలిస్తే మీ నాన్నని తీసుకెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారు. చూడు, అసలు మీ నాన్న ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోలేదు.
1: ఖర్చులా?
0: ఖర్చులా అంటామేమిటి, ఆయన వాడేది స్పెషల్ పేస్ట్, తాగేది పళ్ళరసాన్ని. ఇక వంటికి ఉండదాయనే ఒక గంట సేపు పట్టిస్తారు చూడు వంట ఆమదం. అంబాజీ బ్యాట్ నుంచి స్పెషల్గా వచ్చేది. ఇవన్నీ అధికమైన ఖర్చులు కాక ఇంకేమిటి చెప్పు.
1: పోనీ, అన్నీ తెలిసిన మీరే ఆయనతో మీ కష్టాలన్నీ చెప్పి ఆయన కానీ పంపించేయచ్చు కదా.
0: ఓసి పిచ్చి ముద్ద, ఆయనతో ముఖాముఖి ఏడవలేకే రోజు నీ దగ్గర వెతమలాడుతోంది. అప్పటికీ ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా నా బాధలన్నీ వివరిస్తున్నా, అవన్నీ సూక్తిముక్తవుళ్లాగా వింటూ వివేకానందుడిలాగా ఓ పోజోడు పెట్టి వెధవ స్మైల్ కూడా తగలేస్తాడు నా మొహన.
2: అమ్మాయి, కంచంలో అన్నం వడ్డించి ఏమిటా కబుర్లు, పెరిగి ఎక్కడ ఉంది?
1: ఇదిగో వస్తున్నా నాన్న.
0: త్వరగా వెళ్ళవే బాబు, లేకపోతే వేడి వేడి పాలని పెరుగుని పోసుకుంటాడు. రాత్రికి పెరుగు ఉండదు, నా పిండి అక్కడ ఉండదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
2: అరటి పళ్ళు ఏవి మజ్జిగలో నంచుకోవడానికి?
0: మామగారు, దొడ్లో చక్కెరకేళి గెల ఒకటి వేలాడదీశాను, ఓ హస్తం కోసుకోండి కోసుకోండి.
2: అమ్మాయి, రెండు హస్తాలు ఎప్పు రావే నంచుకుంటాను.
0: వెధవ గోల వెధవ గోల, తిక్కుమాల సంత, నెత్తి నెక్కి పిండి కొడుతున్నాడు ఈ మామగారు కాదు కానీ.
3: రే ఆనందం.
0: ఏమిట్రా? రే శేఖర వచ్చావారా? రారా.
3: అంతర్జాతీయ బాధలు, కరువు కాటకాలు అన్నీ నీ మోహనే ఉన్నట్టు పోదేవిట్రా నాయన.
0: రే శేఖర, నా పేరులోనే తప్ప నా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఆనందం కనపడటం లేదురా. ఏమిటో మా మామగారు ఇంట్లోంచి వెళితేనే కానీ.
3: ఒరే ఆపు వేధవ గోళ నువ్వును. ఎప్పుడు మీ మామగారు సో తెప్తే మరొకటి లేదరా? ఒరే నాకు తెలియక అడుగుతాను.
0: ఏమిట్రా?
3: అసలు మీ మామగారు ఇక్కడే తిష్ట వేసి ఉంటానికి కారణం ఏమిట్రా? అక్కడ మీ అత్తగారి పూరు పడలేక, లేకపోతే అప్పుల వాళ్ళ బాధ భరించలేక?
0: ఏమిటి, మా మామగారికి అప్పులా? భలేవాడివే. చూడు, ఇంట్లో కమాండ్ అంతా మా అత్తగారిది, అంటే హోమ్ డిపార్ట్మెంట్ అంతా ఆవిడదే అన్నమాట. అక్కడ ఆవిడ కనుసన్నల్లో కనుసైగల్లో మెలగాలి తప్ప అనంలోకి అది కావాలి ఇది కావాలంటే ఆయన వీల్లేదు. పచ్చగడ్డి పెట్టినా పరమాణంలాగా మింగాల్సిందే. అవన్నీ కుదరక నా ఇంట్లో చేరి తెస్త వేసి నన్ను ఏడిపించి నాశనం చేస్తున్నాడరా. రే నువ్వే చెప్పు, మా పెళ్ళయ్యాక ఏనాడన్నా మీ చెల్లి నేను సరదాగా లాలాలా ఏమన్నా గడిపామా? ఒరే స్నేహితుడు సిగ్గు విడిచి చెప్తున్నాను, ఏదైనా ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోరా.
3: బాలక, నీ సుదీర్ఘ బాధని అర్థం చేసుకున్నాను. నీ కష్టాల నుంచి నీకు విముక్తిని ప్రసాదిస్తాను.
0: ఏం చేస్తావురా?
3: సస్పెన్స్. నీ గ్రేట్ శేఖరం అంటే ఏమిటనుకున్నావురా? చెప్పేది చెయ్యడు, చేసేది చెప్పడు.
0: దొంపదాగా వీడేం చేస్తాడు ఏమిటో. ఇవిడో అందరూ ఎలా తయారయ్యారు, వీళ్ళు దొంపదాగా చంపేస్తున్నారు.
4: అల్లుడు.
0: ఏమిటి?
4: కాస్త ఒక్కబడి ఉంటే ఇవ్వయ్యా.
0: ఏమే ఒక్కబడి ఉంది?
4: ఏమే ఒక్కబడి, ఇంట్లో ఉంటే నేను వేసుకోను. అయిపోయిందిట, బజార్ నుంచి వచ్చేటప్పుడు పట్టుకురా. అల్లుడు, ఒంటికి వంటావదం పట్టించి స్నానం చేసి 4 రోజులు పైగా అయింది.
0: 4 డేస్?
4: కాస్త సాయంకాలం వచ్చేటప్పుడు ఆ వంటావదం సంగతి కనుక్కోను ఆయన.
0: మీరే మా కొంపకి పట్టిన పెద్ద జిడ్డావదం ఇక వంటావదం ఒకటి. అలాగే మామగారు.
4: ఏమిటో నసుగుతున్నా? ఏమిటయా?
0: ఏం లేదండి, మీరు వాడేది స్పెషల్ కదా, అంబాజీ బాట సరి కదా.
4: అంబటి సుబ్బన్నది
0: వస్తుంది వస్తుంది.
5: సారు సారు,
6: టెలిగ్రామ్ సారు.
0: ఏమిటి టెలిగ్రామా? ఎవరికయ్యా?
6: సుబ్బారావు గారు అంటే ఎవరు సారు?
0: సుబ్బారావు గారు అంటే మా మామగారే. మామగారు మీకు టెలిగ్రామ్ అండి.
4: నాకు టెలిగ్రామ్ ఏమిటయ్యా? ఈ వయసులో నా దగ్గర నుంచే మరొకళ్ళకి టెలిగ్రామ్ వెళ్ళవలసిన వయస్సు అయ్యా నాది.
0: మామగారు చూడండి, ఇదిగో కేర్ ఆఫ్ అడ్రస్ నాదేనండి. మామగారు ఏమిటి విషయం ఏమిటి? మదర్ హెల్త్ నాట్ గుడ్ స్టార్ట్ ఇమీడియట్లీ సన్ను. మామగారు మీ అమ్మగారికి ఉంటో బాగాలేటండి.
4: ఏమిటి, మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదా? చూడల్లుడు, 15 రోజుల క్రితమే కదయ్యా మా అమ్మగారి తద్దనం ఎక్కడ ఎక్కడే పెట్టుకున్నాను.
0: కన్ఫ్యూజన్. సారీ మామగారు, మా అమ్మగారికి.
4: ఏమిటి, మీ అమ్మగారికా? చూడల్లుడు, సాయంకాలం తీసుకెళ్ళి కాస్త వీపుదో తాడో కట్టిస్తాను. చూడైనా, మీ అమ్మగారి తిథి నిన్న నేను భోక్తగా ఉండి కానిచ్చాను కదయ్యా.
0: డోంట్ కన్ఫ్యూజ్ మామగారు. ఇదేం కాదండి, అత్తగారికి ఉంటో బాగాలేట. ఏమే మీ అమ్మకు ఉంటో బాగాలేట.
1: నాన్న అమ్మ
0: ఇప్పదిగా ఏడవలసిన వ్యక్తిని ఇప్పదిగా ఉంటే

0: వచ్చింది. ఏడుపు ఏమిటి? చూడండి మామగారు, అత్తగారి ఇంట్లో బయట టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటో, నేను మీ అమ్మాయి మీతో పాటు వద్దామనే ఉంది, కానీ మా ఆఫీసర్ని భోజనానికి పిలిచాను కదా, ఆయన వచ్చినప్పుడు ఉండకపోతే బాగుండదు, అందుకని మీరు వెళ్ళిపోయి ఆ సంగతి అంతా మాకు కనుక వివరంగా తెలియజేస్తే నేను మీ అమ్మాయి రెక్కలు కట్టుకుని వాడతాం. మీరు పదండి, ఉండండి, మీ బ్యాగ్ పట్టుకొస్తాను.
1: నిన్న రాత్రి కూడా మీ అమ్మ నా కళ్ళలోకి వచ్చింది. ఎంచక్క మొహానికి అంత పసుపు రాసుకుని, విజయనగరం రాజుల కాలంలో నాణెం లాంటి అంత బొట్టు పెట్టుకుని, కొప్పు నిండా

0: నిన్న రాత్రి కూడా మీ అమ్మ నా కళ్ళలోకి వచ్చింది. ఎంత చక్క మొహానికి అంత పసుపు రాసుకుని విజయనగరం రాజుల కాలంలో నాణ్యం లాంటి అంత బొట్టు పెట్టుకుని కొప్పు నిండా అన్ని చేవంతి పూలు పెట్టుకుని చెంగు చెంగుమంటూ కనిపించింది. ఈ టెలిగ్రామ్ విషయం నాకేమీ అంతుపట్టట్లేదే అమ్మి.
1: చూడండి మామగారు, కొన్ని కొన్ని విషయాలు మనకి అంతుపట్టకుండానే ఉంటాయండి. అలా అని ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి మనకి దొరికేది రైలు కాదండి, రైలు పట్టాలే. మీరు బయలుదేరండి, బండికి టైం అయింది.
0: బస్సులో పోదాం.
1: ఏమిటి బస్సుకి వెళ్తారా? బాలే వాళ్లే మొన్న తుఫాను దెబ్బకి రోడ్లన్నీ కొట్టుకుపోయి ఒక్కొక్క బస్సు వారం 10 రోజులు లేటుగా నడుస్తుందండి. మీరు పదండి. ఏమిటో మామగారు, మీతో పాటు మాకు రావాలనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉందండి.
2: నాన్నా.
1: మామయ్య.
0: ఏమిటో వెర్రి ప్రేమలు, వెర్రి ప్యాయతలు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఇంతే. మొన్న హైదరాబాదు మా వేలు విడిచిన పినమావ గారి తోటి కోడలు ఆడబొడుచు కూతురు ఇంటికి వెళ్ళానా?
1: ఎవరే?
2: ఎవరు నాన్నా?
0: సరస్వతమత్తయ్యే.
1: ఓహో, సరస్వతమత్తయ్యా.
0: వాళ్ళింటికి వెళ్ళి ఏదో 5-6 నెలలు ఉన్నా.
1: అంతే?
0: అంతే. వచ్చేటప్పుడు అందరూ కళ్ళ వెంబట నీళ్ళే అనుకో.
1: చూడండి మామగారు, ఒక్కొక్కసారి పట్టరాని ఆనందం వచ్చినప్పుడు కళ్ళ వెంబడి నీళ్ళు పిచ్చి గారి కొట్టినట్టుగా వస్తాయి. చూడండి నా కళ్ళ వెంబడి ఎలా వస్తున్నాయో. అబ్బా మీరు పదండి, టైం అయింది.
0: తీసుకుని పోదాం.
1: నా బొంత పీకెలు ఏకంగా దిండే కొని పెడతాను. మీరు పదండి మామగారు, రైలు టైం అయింది, పదండి.
0: అమ్మా నువ్వేం కంగారు పడకు, అమ్మకి అంత బాగుండకపోతే దాన్ని కూడా ఇక్కడికే తీసుకొస్తాను.
1: మీరు పదండి.
3: ఆనందం. రే ఆనందం. ఏమ్మా వెళ్ళాడా?
2: నువ్వు అన్నయ్య రా. ఆయన మా నాన్న రైలు ఎక్కించడానికి వెళ్ళారు. ఇప్పుడే మా అమ్మకు ఒంట్లో బాగాలేదని టెలిగ్రామ్ వచ్చింది.
3: చూడమ్మా నువ్వేం కంగారు పడద్దు, మీ అమ్మకి ఏమి కాలేదమ్మా.
2: ఏమి కాకపోతే టెలిగ్రామ్ ఎందుకు ఇస్తారన్నయ్య?
3: చూడమ్మా, గత 6 నెలలుగా మీ నాన్న ఇక్కడ టెస్ట్ వేసి ఉండటం వల్ల నువ్వు మా వాడు పడుతున్న బాధల్ని చూడలేక మీ ఇద్దరం కలిసి చిన్న నాటకం ఆడామమ్మా.
2: నాటకమా?
3: అవునమ్మా, ఆ టెలిగ్రామ్ ఇచ్చింది నేనే.
1: ఒరే శేఖరా, ఏమి తెలివితేటరా, నీ టెలిగ్రామ్ దెబ్బతో మా మామగారు పుణ్యాలు తెంచుకుని పారిపోయాడంటే నమ్ము.
3: మరి గ్రేట్ శేఖర్ అంటే ఏమిటనుకున్నావురా? ఏది చేసినా చాలా పకడ్బందీగా చేస్తాడు.
1: అంతా బానే ఉంది కానీ చిన్న డౌట్ రా.
3: ఏమిట్రా అది?
1: ఏం లేదురా, టెలిగ్రామ్ ఇచ్చావు బానే ఉంది. అది మా మామగారి పేరుని తెచ్చావు మరీ బాగుంది.
3: అవునరా?
1: తీరా ఆయన వారు ఊరెళ్ళాక అక్కడ మనం ఇచ్చింది దొంగ టెలిగ్రామ్ అని బయటపడితే మా అత్తగారి ముందు బావమరుదల ముందు పరువు పోతుందిరా.
3: ఓర్ని అదా నీ డౌటు. ఒరే మీ పక్క వాటలో అటు చివరిగా అతుకుంటున్నాడు చూడు.
1: ఎవరు?
3: సన్నగా పొడుగ్గా ఉంటాడు
1: ఆయన.
3: ఆయన పేరేమిటి?
1: సుబ్బారావు మాస్టారు.
3: మీ మామగారి పేరేమిటి?
1: సుబ్బారావు.
3: దట్స్ ఆల్.
1: ఏమిటి అర్థం కాలేదురా?
3: ఓరి రాతికాల పద్యాలి. ఇంకా అర్థం కాలేదా?
1: కాలేదురా.
3: రేపు పొద్దున్నే మీ మామగారికి ఓ ఉత్తరం ఒక రాసి పడేసి, మహారాజశ్రీ మామగారికి, అయ్యా నిన్న మనకు వచ్చిన టెలిగ్రామ్ విషయంలో చిన్న పొరపాటు జరిగింది. అది మా పక్క వాటాలో ఉంటున్నటువంటి సుబ్బారావు గారికి వచ్చింది. అది పొరపాటున మనకొచ్చిన టెలిగ్రామ్గా భావించి మేం కంగారు పడిపోయి మిమ్మల్ని కంగారు పెట్టేశాం. అన్యదా భావించవద్దు, ఏమి అనుకోకండి. అత్తగారికి నా నమస్కారాలు చెప్పండి, పిల్లలందరినీ అడిగినట్టు చెప్పండి, ఇట్లు మీ అల్లుడు ఆనందరావు అని రాసి
1: పడేశాను. ఒరే శేఖరా, ఏం బుర్రరానిది. అసలు నువ్వు పోయిన తర్వాత నీ బుర్రని విక్టోరియా మహారాణి మ్యూజియంలో పెట్టాలరా.
3: రే మ్యూజియంలు మ్యాజిక్లు తర్వాత చూసుకుందాం. మరి నాకు కొంచెం పని ఉంది, వస్తాను రా.
1: అబ్బా ఉంటరాక కాఫీ తాగి వెళ్తు కానీ.
3: ఏయ్ కాఫీలు గట్రా తర్వాత, చాలా కాలం తర్వాత ఫ్రీ వచ్చింది, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. వస్తాను.
1: శాంతి శాంతి దగ్గర మామగారు. మీరు
0: నేను నేనే, నువ్వు నువ్వే. ఏమిటయ్యా ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసినట్టు చూస్తున్నావు.
1: అది కాదండి, మీరు ఊరు ఊరు
0: ఆడు చేసిన పనికి ఊరు వెళ్ళవలసిందే, ఊర్ధరి వెళ్ళవలసిందే.
1: అది కాదండి, అసలు ఏం జరిగిందండి?
0: ఏం జరగాలి, ఇతగాడు చేసిన పనికి నా పేరుకు ముందర కీర్తి చేతులను, నా చేతులకు బేడీలో పడి ఉండవలసింది.
2: నాన్నా నువ్వు చెప్పేది కాస్త అర్థమయ్యేలా చెప్పు నాన్నా.
0: చెప్తానమ్మా చెప్తాను. ఇతగాడు రైలుకు టైం అయిపోయింది, రైలుకు టైం అయిపోయింది అని నన్ను తీసుకెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో పడేశాడు. అరే కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టాడు. అతని మా నాన్న అతను వెళ్ళిపోయాడు. సరే సామాను అది సర్దుకొని తీరుబాటుగా కూర్చున్నాను.

0: చోట పేక వెలిగించాడు. ఇంతలో టీటీ వచ్చాడు.
1: అవును మామూలే.
0: అతడు టికెట్ అడిగాడు. అయ్యా తమ టికెట్ ఏది అన్నాడు. నేను టికెట్ ఇచ్చా. అతడు నా వంక టికెట్ వంక టికెట్ వంక నా వంక తేరిపారా చూసి
1: చూసి
0: అంతర్జాతీయ దొంగల ముఠాలో నాయకుణ్ణి పట్టుకున్నట్టు పట్టుకుని, ఏమయ్యా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని ఆదిగా కలిగిన తిట్లన్నీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడంటే నమ్ము.
1: మామగారు అతగాడు మిమ్మల్ని అలా తిట్టడానికి గల కారణం ఏమిటండి?
0: ఏమిటా ఆ హడావిల్లో అసలు టికెట్ నువ్వు పట్టుకుపోయి ప్లాట్ఫామ్ టికెట్ నా మొహాన
1: పడేసాడు. పొరపాటు జరిగిందండి బాబు.
0: అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేటప్పటికి ఆయాసం తడ.
1: మామగారు మామగారు మరి మీ ప్రయాణ సంగతి ఏమిటండి?
0: అలా చూసుకుందాలేవే అమ్మాయి. ఓ అరడదును బత్తాయి కాయలు రసం తీసి అంత పంచదార వేసి అంత ఐసు వేసి పట్టుకురావే.
1: మామగారు అత్తగారి పొజిషన్ ఎలా ఉందో ఏంటో.
0: అబ్బా అంత బాగుండకపోతే అది కూడా ఇక్కడికే వస్తుందయ్యా. వైద్య వసతి అది ఇక్కడ బాగుంటుంది కదా. పైపెచ్చు నీకు పచ్చపు వంటలు అవి చెయ్యటం వచ్చు. చక్కగా మీ అత్తగారిని హాస్పిటల్లో పెడితే నేను మీ అత్తగారిని చూసుకుంటాను. మా అమ్మాయి మా ఇద్దరిని చూసుకుంటుంది. నువ్వు పచ్చపు వంటలు అవి వండి క్యారేజీలు తీసుకొస్తూ మా ముగ్గురిని చూసుకుంటూ ఉండు నాయనా.

0: చేసా బావా నేను చేసా
1: సంటి ఏమిట్రా నువ్వు వచ్చావేమిట్రా
2: ఈశాతి ఎవర్రా
1: వీడా ఈ వ్యథం మా బావమడిదిరా
3: రే అమ్మకి ఒంట్లో బాగుండలేదని అన్నావు
4: అమ్మకే అమ్మ దున్న పోతలా ఉంది అమ్మ కూడా వచ్చిందిగా ఇక్కడికి
3: ఏమిటి అమ్మ కూడా వచ్చిందా తాయారు తాయారు
5: అమ్మా
1: మామగారు మీరు కాస్త ఆగాలి నేను చెప్పేది పూర్తిగా వినాలండి మీరు
4: అమ్మ బయట రిక్షాలో కూర్చునింది వస్తోంది
3: కనకం
6: నీకు అసలు బుద్ధి ఉందా అవతల సామాన్లు పడేసి వచ్చి ఇక్కడ చంటిగాడితో ఆటలు ఆడుతున్నావా ఆటలు ముందు వెళ్ళే సామాన్లు పట్టా
3: పెడుతున్నా కనకం పెడుతున్నా
1: మామగారు మీకు ఆ శ్రమ లేకుండా వాటిని నేనే తెచ్చేశానండి నాయనా చంటి వెనకటికి ఆంజనేయ స్వామి సంజీవ మొక్క కోసం పర్వతం పర్వత అనే పెకలించుకు తెచ్చినట్టుగా ఏమిటి నాయన ఈ సామాను
6: అది కాదల్లుడి గారు నీకు అమ్మాయికి ఇష్టం కదా అని ఓ నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పట్టుకొచ్చానంతే
1: అబ్బే ఎందుకు అతగారు మా గురించి మీకంత శ్రమ అయినా నాకు తెలియగలుగుతాను మీరు వస్తున్నట్టుగా ఒక ఉత్తర ముక్క కానీ ఒక టెలిగ్రామ్ కానీ పంపిస్తే స్టేషన్కి స్వయంగా నేనే వచ్చేవాడినిగా
3: అవును కనుక టెలిగ్రామ్ అంటే గుర్తొచ్చింది
1: మామగారు గుర్తొచ్చేది కిలోగ్రామ్ మిలిగ్రామ్ టెలిగ్రామ్ అది అసలు ఏమండి మీరు ఎండను పడి ప్రయాణం చేసి వచ్చారు కాసిన మజ్జిగ తీసుకోండి
3: చూడమ్మా శాంతి మజ్జిగ కాదు కానీ నాకు మీ అమ్మకి రెండు గ్లాసులు బత్తాయికాయ రసం పట్టరామ్మా
4: మరి నాకు
3: చూడమ్మా ఈ వెధవకి కూడా పట్ట పెద్దానికి నాతో పాటే పోటీకి వస్తాడు
5: అలాగే నాన్న
6: అమ్మాయి శాంతి నా కూతురింట్లో నాకు మొహమాటం ఏమిటి చెప్పే కనుక నాకు కావాల్సినవన్నీ నేనే స్వయంగా చేసుకొని తింటాను తాగుతాను నువ్వు మీ నాన్న చెప్పినట్టు ఆ బత్తాయి రసాలు అవన్నీ ఏమి పట్టుకురాకు
1: ఎంత చక్కగా సెలవిచ్చారు అత్తగారు ఏమిటి మామగారు నన్నే
3: మరీ నిన్నంత డైరెక్ట్గా తిట్టానా అల్లుడు మా కుంకాక్షిని అంటున్నాను ఎరా చంటి అమ్మని రిక్షాలో తీసుకు తగలకపోతే ఏ ఆటో రిక్షాలో అయినా తీసుకురావచ్చు కదా పాపం మీ అమ్మ ఊళ్ళు ఎంత హూనమైపోయిందో ఏమో
4: అసలు ఆటోలోనే వద్దాం అనుకున్నాను నాన్న కానీ నా పర్సనాలిటీ అమ్మ పర్సనాలిటీ చూసి ఏ ఆటో వాడు ముందుకు రాలేదు పైగా మా వైపు ప్రాధేయపడుతూ ఏమన్నాడో తెలుసా బాబు ఇదొక్కటే మా జీవనాధారం మా ఆటోల్లో మిమ్మల్ని ఎక్కించుకుని చేజేద్దులారా మా జీవనాధారాన్ని చూస్తూ చూస్తూ మేము నాశనం చేసుకోవాలన్న ఆయన ఏ రిక్షాలో అన్నా వెళ్ళండి అన్నాడు చివరికి ఈ రిక్షావాడు మా పాలిటి దేవుళ్లా దొరికాడు
1: పాపం ఆ రిక్షావాడు అమాయకుళ్ళా ఉన్నాడు లేకపోతే వాడు కూడా వచ్చేవాడు కాదులేండి
4: భలే కరెక్ట్గా చెప్పావు బావా
5: అమ్మా నాన్నతో మీ అల్లుడి గారితో మాట్లాడుతూ ఉండు నేను 10 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను
3: శాంతి ఇంకా వంట కాలేదు త్వరగా పూర్తి చేయమ్మా ఆకలి దంచేస్తోంది
1: మామగారు కాస్త ఓపిక పట్టండి వంట పూర్తి కావడానికి శాంతికి నేను కూడా

0: గురించి సాయపడతాను. నీ లోపలికి వెళ్ళా మరి.
1: ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా?
2: నాన్నకి బుద్ధి లేదు.
1: సిగ్గుందా?
2: సిగ్గు కూడా లేదు.
1: నీకు పెళ్ళం పిల్లలు ఉన్నారని కనీస జ్ఞానమైనా ఉందా అని.
2: అమ్మా నాన్నకి అసలు ఏమీ లేవే, అన్ని ఎప్పుడో విడిచిపెట్టేశాడు
3: కదా. తండ్రిని అంటే కళ్ళు కళ్ళు కళ్ళు
1: ఆహా, వాడి కళ్ళు పోవటం మాట అటుంచి నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. గత సంవత్సరం దీపావళి పండగకి మన ఇంటికి వచ్చిన అల్లుడికి కంటి శుక్లం సాకు చెప్పి నా కళ్ళు కప్పి ఇక్కడికి ఉడాయించావు. హాయిగా నెలల తరబడి పీఠం వేసి కూర్చున్నావు. ఇంటి దగ్గర పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆలోచన అయినా లేదు నీకు. నిన్నేమనాలో అసలు నిన్నేమనాలో నాకేం పాలు పోవటం లేదయ్యా.
4: కనకం కనకం, అల్లుడి నట్టింట్లో నన్ను పట్టుకుని ఇలా దులిపేయటం భావ్యంగా లేదే. ఏమే, ఇది పతివ్రత లక్షణం కాదే. నా విషయంలో నువ్వు పొరపాటు పడుతున్నావే. కాస్త మాట్లాడటానికి నాకు కూడా అవకాశం ఇవ్వే. ఈ క్షణంలోనే అంత తేల్చేస్తాను.
1: ఏమిటయ్యా ఏమిటయ్యా నువ్వు తేల్చేది?
4: కాస్త కాస్త ఓపిక పట్టవే.
5: అల్లుడు అల్లుడు.
0: ఏమిటి మామగారు పిలిచారు?
4: ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? సిగ్గుందా? శరముందా? శిరముందా? అంటూ ఆదిగా గలిగిన అనంత శతకోటి తిట్లన్నీ నీ పుణ్యమా అంటూ మావిడ నన్ను తిడుతోందయ్యా.
0: ఏమిటండి అత్తగారు మిమ్మల్ని తిట్టడానికి నా పుణ్యానికి ఏమిటి సంబంధం మామగారు? మీరు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారే.
4: చిత్రం? ఏమి విచిత్రం? గత 9 నెలలుగా రోజుకి 24 గంటల చొప్పున నేను నీ గడ్డం, నీ చేతులు, ఆఖరికి నీ కాళ్ళు పట్టుకుని, అల్లుడు నేను మా ఊరు వెళ్ళిపోతా, మాడు మీద నాకు గుబులి మళ్ళింది అని ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేవు కదా. మావిడ ముఖం నిండా ఇంత పసుపు పూసుకుని నురుట విజయనగరం రాజుల కాలంలో నానెల్లాంటి ఇంత బొట్టు పెట్టుకుని కొప్పులో ఇన్ని మల్లెపూలు పెట్టుకుని
6: చేతిలో చీపురు గట పుచ్చుకొని.
4: రావా నువ్వు నోరమై. అల్లుడు ఎక్కడున్నావు?
0: అదేనండి, కొప్పు నిండా ఇన్ని పూలు పెట్టుకుని
4: పెట్టుకుని ప్రతిరోజు రాత్రిపూట నా కల్లోకొచ్చి నిన్ను వీడని నీడను నేను అంటూ భయంకరంగా పాడుతోందయ్యా. ఇక లాభం లేదు, నేను మా ఊరు వెళ్ళిపోతానంటే నువ్వు నా మాట వినిపించుకున్నావా? ససేమీరా వినిపించుకోలేదు కదా. మామగారు మీరు ఇక్కడే ఉండాలి, నాకు మా శాంతికి ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కు. మీరు వెళ్ళిపోతే నేను శాంతి అందరం ఏడవాల్సి వస్తుంది, విచారించాల్సి వస్తుందని నన్ను బతిమాలి బెదిరించి శాసిస్తూ ఇన్ని రోజులు గడిపేశావు కదయ్యా.
0: ఏమిటి మామగారు మీరు అనేది? నేను మిమ్మల్ని బెదిరించానా శాసించానా? ఏమిటండి మీరు మాట్లాడేది నాకు అర్థం కావటం లేదు.
4: ఏమిటేమిటయ్యా, పైగా నేనెక్కడ బలవంతంగా దొడ్డుగుమ్మం గోడ దాటి పారిపోతాన్ని నన్ను భయపెడుతూ కిరాయి దొంగల్ని ఇంటి చుట్టూ కాపలా పెట్టం బాగున్నాయా నీ వ్యవహారం? కనకం అందాక ఎందుకు, ఇదిగో ఇవాళ మటుకు బ్యాగ్ కూడా పుచ్చుకుని మన ఊరు బయలుదేరాను. ఇదిగో ఈ మహానుభావుడు నా కాళ్ళ ముందర హతం వేసి కూర్చున్నాడు, కావాలంటే సాక్ష్యం. అదిగో ఆ బ్యాగ్ అక్కడే ఉంది.
6: నాన్న ఇన్నాళ్ళు అమ్మ నీ కళ్ళకి వస్తుందన్నావుగా, ఇప్పుడు నీ కళ్ళ ముందుకే వచ్చింది. కనుక ఇలాంటి బావులు ఎంతమంది నీకు అడ్డం వచ్చినా లాభం లేదు. అమ్మ నేను నిన్ను మన ఊరు తీసుకెళ్ళ ఖాయం.
3: ఊరు తీరిస్తే చాలు, అన్ని అపచెప్పిన మాటలే.
0: అత్తగారు మీరు మామగారిని తీసుకువెళ్ళటానికి వచ్చినా లేక నా మీద మీ అమ్మాయి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చినా సరే, ఇక పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి హాయిగా పండగకి ఇక్కడే ఉండిపోండి. పండగ అయిన తర్వాత మామగారు మీరు చంటి అందరూ వెళ్ళిపోవచ్చు. ఇక మీ ఊళ్ళో ఉంది కేవలం మరదలే కాబట్టి ఏదో ఒక ఉత్తరం రాసి అమ్మాయిని కూడా పిలిపించేస్తాను.
1: అల్లుడు నేను స్వయంగా ఇక్కడికి వచ్చింది 2 పనుల మీద అయ్యా. 1, ఇదిగో ఈ పెద్ద మనిషిని మీ మామగారిని తీసుకువెళ్ళటానికి, నిన్ను అమ్మాయిని పండగకి తీసుకుని వెళ్ళటానికి వచ్చానయ్యా.
0: చూడండి అత్తగారు, సగటు మనిషి జీవితం విపరీతమైన ధరల పెరుగుదలతో దుర్భరంగా నడుస్తున్న ఈ రోజుల్లో ప్రతి పండక్కి అత్తమామలు అల్లుళ్ళని వాళ్ళు ఇళ్ళకి పిలవటం, వాళ్ళకి ఆనవాయితీగా అది ఇది ఇవ్వటం, ఇవన్నీ నాకు ఇష్టం లేదండి. కాబట్టి నన్ను మీరు క్షమించాలి.
1: నీ ఉద్దేశం మంచిదే అల్లుడు, కానీ ఆడపిల్ల మీద మాకు ప్రేమ అభిమానాలు ఉంటాయి కదా. అందుకని నేను మీ ఊరు వచ్చి నిన్ను పిలిచినందుకేనే నువ్వు తప్పకుండా పండక్కి రావాలయ్యా.
0: సరే మీ ఇష్టం.
1: అల్లుడు రేపే మన ప్రయాణం. ఏమయ్యా ఓ పెద్ద మనిషి నువ్వు మాట్లాడవే.
4: నువ్వు ఏదంటే అదే అంటాను, నువ్వు అన్నదానికి కాదంటానా?
1: ఒరే చంటి ఆ సామాన్లని సర్దరా బయలుదేరదాం.
6: అలాగే మరి నాకు ఆగలేస్తుంది.
1: అబ్బా ఒక్క అన్నం పెడుతుంది రా తినరా.
0: మామగారు రేపే మీ ఊరికి మన ప్రయాణం, సిద్ధంగా అండి, లోపల కాస్త పనుంది. అత్తగారు జిందాబాద్.

0: మీరింతవరకు అత్తగారు జిందాబాద్ నాటిక విన్నారు. ఇందులో శ్రీయుతులు మాడుగుల రామకృష్ణ, విన్నకోట విజయరామ్, వివిఎన్ ప్రసాద్ బాబు, అడవి శంకర్రావు, శ్రీమతి ఎస్ రాధారాణి, శ్రీమతి వై రాజకుమారి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ పాండురంగ, సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. ఈ నాటిక ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సంధ్యారాగం, తెలుగు సినీ గీతాలు.

0: విశేషం.
1: ఇళయరాజ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. చిత్రం నిర్ణయం సంధ్యారగం కార్యక్రమంలో తర్వాత ఉండండి. బప్పిలహరి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. చిత్రం స్టేట్ రౌడీ.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట విన్నారు. చిత్రం స్టూడెంట్ నంబర్ 1. శ్రోతల గమనిక, ఈ రాత్రి 10:30 నుండి లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. గమనిక విన్నారు.

ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట విన్నారు. చిత్రం సుస్వాగతం సంధ్యరగం కార్యక్రమంలో చివరిగా వినండి ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన భువనచంద్ర గీతం. సంగీతం విద్యాసాగర్.

0: అతివేగం ప్రమాదాలకు కారణమని గుర్తుంచుకోండి. వాహనాన్ని నెమ్మదిగా నడపండి, సురక్షితంగా గమ్యస్థానానికి చేరండి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగులో తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఈ ప్రసారంలో ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపటి ప్రసార వివరాలు సాయంత్రం 6:20 6:25 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కుటుంబ సంక్షేమ గీతం ఈ రాత్రి 7:00 ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. కిసాన్వాణి కార్యక్రమంలో ఈ రాత్రి 7:15 మామిడి సాగులో అనుభవాలు ఓరకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిరెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఈ రాత్రి 7:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఈ రాత్రి 8:00 ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ రాత్రి 10:00 ఏకచిత్రగానంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి నిలబెంటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి నిలబెంటారు. అనంతరం 11:10 లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈ పూట ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: or strategic calculation. Terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India has worked to strengthen the global focus on terror financing. We have supported capacity building, South-South cooperation, and strengthening of multilateral frameworks. India believes that counter-terrorism should not be hollowed out by false equivalences or politicized narratives.
1: Governor of Bihar, Lieutenant General retired Syed Atta Hasnain, and Minister of State for External Affairs Pavitra Margarita will visit Iran tomorrow to attend the funeral ceremony of the late Supreme Leader of Iran, Grand Ayatollah Sayyid Ali Khamenei. The southwest monsoon today has further advanced into entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab, and some parts of Rajasthan. And that is the end of this news bulletin.
2: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
3: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ముక్కవారిపల్లి గ్రామంలో ఈరోజు ఆయన ప్రారంభించారు. ముక్కవారిపల్లి గ్రామంలో 4,55,000 రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన 3 అభివృద్ది పనులను కూడా లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీజీ రామ్జీ మిషన్ కింద చేపట్టారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ రానున్న 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి 7,700 కోట్ల రూపాయలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. అలాగే 216,250 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
5: विकसित भारत जी राम जी योजना में मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा। विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना शेयर दिया है, पैसा दिया है, वो है 95,600 करोड़ रुपया। इतनी बड़ी धनराशि मजदूरों को काम और गाँव के विकास के लिए दी जाएगी।
4: ఈ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ నిలుస్తోందన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజలకు ప్రభుత్వం సేవలందించడం ఎంత ముఖ్యమో సంపద సృష్టికి ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్పై తిరుపతిలో నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్షాప్లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటాయే సంపదగా మారుతున్న రోజులు వచ్చాయన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని చెప్పారు. డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేస్తున్నామన్నారు. హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా సంజీవని ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
6: Here we established data lake. In data lake, all historical data we have kept in warehousing. data center, so that I want to go for different modules for application. Simultaneously, we got an idea AWARE. Outside data, I wanted to collect real time through set.

0: light through drones, IoTs, sensors, and also, if necessary, wearables for health devices.
1: గ్రామీణ ప్రాంతంలో పేదరిక నిర్మూలనకు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో గ్రామీణాభివృద్దికి కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ఈ పథకంలో ముఖ్యమైనదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. శ్రామికులు కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్టంలో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా ఆయన వివరించారు. గత 2 ఏళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: చేస్తున్నట్లుగా ఆయన వివరించారు. గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల రూపాయల ఉపాధి నిధులు వినియోగించామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. మహిళా సాధికారతకు గార్మెంట్స్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తాయన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళా శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వాలని, ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్స్ హబ్గా అభివృద్ధి చేస్తామని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో న్యాయశాఖలో విస్తృతంగా సంస్కరణలు అమలు చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 216 కోట్ల రూపాయలతో కోర్టుల మౌలిక వసతుల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు. అదేవిధంగా ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్, కోర్టు నిర్వహణ, హైకోర్టు బలోపేతం కోసం మొత్తం 305 కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా మైనారిటీ వర్గాలకు విస్తృత స్థాయిలో ప్రయోజనం చేకూరిందన్నారు. కవి డాక్టర్ బండి సత్యనారాయణ రచించిన దృష్టి సాహిత్య వ్యాసాల పుస్తకావిష్కరణ విశాఖపట్నంలో ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ దృష్టి పుస్తకం చాలామందికి ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, డాక్టర్ కూటికుప్పల సూర్యారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో పవర్గ్రిడ్ విస్తరణకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పవర్గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బుర్రా వంశీ రామ్మోహన్ని ఢిల్లీలో ఆయన ఈరోజు కలిశారు. కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితా ప్రక్రియ జిల్లాలో నిరంతరాయంగా సాగుతోందని చెప్పారు. జూలై 21న ముసాయిదా ప్రచురణ అనంతరం ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది జాబితాను సెప్టెంబర్ 22న ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతము మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: విశాఖ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన రెవెన్యూ కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో కొనసాగుతున్న రైల్వే, జాతీయ రహదారులు, జీవీఎంసీ, పర్యాటక శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదరిక నిర్మూలనకు వీబీజీ రామ్జీ పథకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. భక్తాంజలి కార్యక్రమంలో రేపు ఉదయం 6:10 బి సుశీల ఆలపించిన దేవి భక్తి గీతాలు వింటారు. 6:20 నాతియా కలాం, ఇందులో ఇక్బాల్ హుసేన్ ఖాన్ బృందం ఆలపించిన ఉర్దూ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. సూక్తి సుధా కార్యక్రమంలో రేపు ఉదయం 6:30 శ్రీ షేక్ జాఫర్ బాషా గారి హితోక్తులు ప్రసారమవుతాయి. పొలం పనులు రేపు ఉదయం 6:35 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. అనంతరం లలిత గీత ప్రసారమవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు రేపు ఉదయం 7:05 ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కాంతి రేఖలు, ఇందులో పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు విశేషాలు, అనంతరం వనసీమలు, ప్రకృతి ప్రసాదించిన దేవతలు, ఈ అంశం గురించి డి హసీనాబీ గారి ప్రసంగం వింటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ, ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు రేపు ఉదయం 9:30 10:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: రేపు మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ప్రాంతీయ వార్తలు మధ్యాహ్నం 1:20 విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. నేషనల్ న్యూస్ మధ్యాహ్నం 2:00 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 2:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 నిర్దోషి నాటిక వింటారు. అనంతరం సంధ్యారకం తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు రేపు సాయంత్రం 6:00 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపటి ప్రసార వివరాలు సాయంత్రం 6:20 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రేపు రాత్రి 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. పల్లెసీమల కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 జీవాల్లో చూడు శాతం పెంచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ బి పుష్పలత గారి ప్రసంగం వింటారు. అనంతరం సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు, జానపద గీతాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం రేపు రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు రాత్రి 8:00 జానపద సంగీత కార్యక్రమంలో ఫరీదమ్మ బృందం ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 లలిత గీతం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్, ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. రేపు రాత్రి 10:00 ఏకచిత్ర గణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పిక్చర్స్ వారి ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 ఎప్పట్లాగే హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారమవుతున్న కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిగీతాలు కార్యక్రమంలో ముందుగా చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన రాజశ్రీ గీతం వినండి. చిత్రం బంగారు కొడుకు. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుడుతు నుండి లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, శాంతమ్మ, వెంకటమ్మ, రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర్ శ్రీనివాస్, కొమరయ్య, కార్తీక్, ఈశ్వర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం పంపిన శ్రోతలు సికింద్రాబాద్ బుదిరిగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుండి సక్కుబాయి నరసింహ, ఇల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు కరీంనగర్ నుండి ఈశ్వర్, భిక్షపతి, మహేందర్, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, రామకృష్ణయ్య, శాంతమ్మ, వెంకటమ్మ, వెంకటేశ్వర్లు, అభినయ్, విజయ, లక్ష్మీనారాయణ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై వినిపిస్తున్నాం సత్యం సంగీత సారథ్యంలో స్వయంవరం చిత్రం నుంచి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పడిన ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి. మురిపించే మువ్వాలి చిత్రం నుంచి ఎస్ జానకి పడినే పాట గీత రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు కర్నూలు మద్దునగర్ నుండి కాటికర్ ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరికొందరు శ్రోతలు వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరికొందరు శ్రోతలు తంగరడ నుంచి హరినాథ్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. వీరందరి కొరకుపై ఈ పాటను వినిపిస్తున్నాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత ఉత్తరం పంపిన శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, ఆలియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్ వెంకటేష్ బాబు, అకేలా, భన్నాపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కొరకపై వినిపిస్తున్నాం ఆదినారాయణరావు సంగీత సారథ్యంలో పి సుశీల పడిన ఈ పాట, చిత్రం అల్లూరి సీతారామరాజు.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినండి మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల సుశీల పడిన ఈ పాట చిత్రం మాంగళ్య బలం. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు వెల్దుర్తి మండలం రామండ్లకోట నుండి సాత్విక్, బుజ్జి, కార్తికయ్య, పవిత్ర, భువన్, హర్షవర్ధనయ్య, సుమలత, చెంటు, ధరణి, నాగజ్యోతి, విశ్వేశ్వరయ్య, బలనగమ్మ, నాగేశ్వరయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాతో నుండి కోటి సంగీత సారథ్యంలో కేజే యేసుదాస్ చిత్రపడిన ఈ పాట చిత్రం పెదరాయుడు. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మరికొందరు శ్రోతలు అనంతపురం నుండి పోలరయ్య వారి కుటుంబ సభ్యులు.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినండి ప్రేమాభిషేకం చిత్రం నుంచి చక్రవర్తి సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన ఈ పాట. ఈ పాటను వినిపించమని ఉత్తరాల ద్వారా కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు విన్న ఈ పాటతో ఈ పూట అభిరుచి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. శ్రోతల గమనిక, ఈ రాత్రి 10:30 లండన్లోని ఓవెల్ గ్రౌండ్

0: లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. గమనిక విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఇప్పుడు విందాం కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కరుణ కేంద్రం నిలయంలో సమయం 7:05కి వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है. अभी अभी हमने हरियाणा के खरखोदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया. जब जापान की एक्सपर्टीज और इन्वेस्टमेंट भारत के स्पीड और स्केल के साथ जुड़ती है तो पूरी दुनिया को फायदा होता है.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया और राज्यों का 40% शेयर मिलेगा तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ధి నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేనైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6,54,00,000 రూపాయలు ఉండవచ్చని డిఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు 3వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా మామిడి సాగులో అనుభవాలు ఈ అంశం గురించి ఓరకల్లు మండలం ఉయ్యాలవడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిరెడ్డి గారితో అనుభవాలతో కూర్చున్న పరిచయ కార్యక్రమం, మార్కెట్ ధరలు, జానపద గీతాలు తదితర అంశాలు ప్రసారమవుతాయి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్య రకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: గ్రామ రైతు శ్రీ ఏ మద్దిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం.
1: ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగులో ఎన్నో లాభాలను గడిస్తూ తన అనుభవాలని మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు ఓర్వకల్ మండలం ఉయ్యలవాడ గ్రామ రైతు మద్దిరెడ్డి గారు. వారిని అడిగి మరి ప్రకృతి వ్యవసాయంలో మామిడి సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా వారిని స్టూడియోకి ఆహ్వానిస్తాం. నమస్కారం అండి మద్దిరెడ్డి గారు.
2: సార్ నమస్కారం సార్.
1: మరి ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు చేస్తున్నారు కదా?
2: అవును సార్.
1: మరి ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? మరి ప్రకృతి వ్యవసాయం వల్ల ఎలాంటి లాభం ఉంటుందంటారు? మరి రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి తేడాలు ఏంటంటారు?
2: సార్ నేనైతే గాన 5 ఎకరాల మామిడి తోటను సాగు చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయంలోనే. మనకు జూన్ నెలలో పంట పూర్తయిపోతుంది. మనకు జూన్ జూలై నెలలో ఈ 2 నెలలు మనం ఏం చేస్తామంటే సార్, ఏవైతే చెట్లలో ఉన్నటువంటి కొమ్మలు ఏమైనా ఎండిపోయినా లేకుంటే పంట కాసినటువంటి ఆ మొద్దులు ఏమైనా ఉన్నా వాటిని తొలగించేసుకుంటాం. ఈ జూన్ జూలైలో ఈ కార్యక్రమం జరిగిపోతుంది. ఆగస్టు నెలలో అయితే గానీ మేము ఘనజీవామృతం తయారు చేసుకుని సార్ 1 ఎకరాకు 400 కేజీలు అంటే 140 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు 10 కేజీల ప్రకారంగా 1400 కేజీలు మేము తయారు చేసుకుని ఒక చెట్టుకు ఎక్కడైతే నీడ పడుతూ ఉందో చెట్టు నీడ అక్కడ 1/2 అడుగు దాకా రౌండ్గా చుట్టూగా మట్టి తీసి దాంట్లో వేసేసి మన్ని కప్పేస్తాం. పాదులు తీసుకోవటం. ఇలా తీసుకున్న తర్వాత దానికి నీళ్లు పెట్టేస్తే కన్నా ఏర్లు ఎక్కడ దాకా అయితే వెళ్లి ఉన్నాయో ఆ ఏర్ల దాకంతా కూడా ఘనజీవామృతం వెళుతుంది. ఈ ఘనజీవామృతము మనకు భూమిలో మేలు చేసేటువంటి ఏదైతే సూక్ష్మజీవులు ఉన్నాయో ఆ సూక్ష్మజీవులకు ఈ ఘనజీవామృతం ఆహారంగా మారుతుంది. ఆ మొక్క లేతగా ఎదగడానికి దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అంతా కూడా సమకూర్చడానికి ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడతాయి. అందువలన మనకు దిగుబడి కూడా పెరగడానికి ఈ ఘనజీవామృతం ఎంతో దోహదపడుతుంది. ఇది మళ్ళీ మనం అలాగనే తీసుకున్నట్లయితే నవంబర్ నెలలో చిన్నగా పూతకు మొద్దులు ఎల్లుతాయి. చిన్నగా కనిపించినంతగా ఆ సమయంలో మనం పంచగవ్య పిచికారి చేస్తాం. పంచగవ్య ఎట్లా అంటే ఆవు నుంచి వచ్చేటువంటి 5 రకాలు ఏవైతే ఉన్నాయో మరి పెరుగు మజ్జిగ నెయ్యి ఇలా ఏవైతే ఉన్నాయో ప్యాడ ఆవుమూత్రం ఇవి అవి తీసుకుని దీనికి కొన్ని పదార్థాలు మనం అంతా కలుపుకొని న్యాచురల్ గా పంచగవ్య తయారు చేసుకుని ఈ పంచగవ్యను మనం పిచికారి చేస్తాం. ఈ పిచికారీ ఈ పంచగవ్య ఎందుకు ఉపయోగపడుతుందంటే మొద్దులు ఎక్కువగా రావడానికి అంటే కాపు పండడానికి కాపు రావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత ఈ చెట్టును కూడా చాలా నాణ్యంగా కూడా ఉంచుతుంది. ఇలా మనకు ఎక్కువగా చెట్టులో నుంచి పూత ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది. ఈ పంచగవ్యం మనం పిచికారి చేస్తాం. తర్వాత మనం డిసెంబర్ నెలలో వచ్చిన తర్వాత కొంతకాలం అంటే 15 తారీఖు దాటిన తర్వాత మనం నీళ్లు పెడతాం. అంటే పాదులు తీసుకొని రౌండ్గా చెట్టుకు నీళ్లు పెడతాం. ఈ నీళ్లు పెట్టడం వలన మనం ముందే ఘనజీవామృతం వేసి ఉన్నాం కాబట్టి మరి మొక్కకి ఎంత ఆహారం కావాలనో అంత అందించడానికి భూమిలో సూక్ష్మజీవులు రెడీగా ఉన్నాయి. అందుకోసం మనకు ఎక్కువగా పూత వస్తుంది. ఈ పూత మనకు డిసెంబర్లో కనిపిస్తుంది. ఈ డిసెంబర్లో పూత కనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి మనం పంచగవ్య పిచికారి చేస్తాము. తర్వాత మళ్ళా 1-20 రోజుల తర్వాత పుల్లటి మజ్జిగ కూడా పిచికారి చేస్తాం. సార్ మనం ఈ పుల్లటి మజ్జిగ ఎందుకు పిచికారి చేస్తామంటే ఈ పుల్లటి మజ్జిగ కూడా పిచికారి చేసేటప్పుడు లేత పచ్చి టెంకాయ నీళ్లు కూడా కలుపుతాం. ఈ కలపడం వలన ఏ చెట్టుకైతే పూత వచ్చిందో ఆ పూత రాలకుండా కాపాడగలుగుతుంది సార్. మనకు ఎండ వేడిమి గాని ఏదైనా చీడపీడలున్నా అలాంటిది కూడా దాన్ని బారిన చేరకుండా ఈ పుల్లటి మధ్యలో ఈ మరి లేత పచ్చి టెంకాయ నీలిగిన కలుపుకొని పిచికారి చేయగలిగినట్లయితే సార్ మా తోట ఈ రోజు పూత అంత నిలబడడానికి అంత కాపు రావడానికి కూడా కారణం ఈ పంచగవ్య ఈ పుల్లటి మజ్జిగలో మనం కలిపినటువంటి టెంకాయ నీళ్ళే పనిచేస్తాయని మీకు నేను చెప్పగలను సార్. కాబట్టి ఇలా నేను చేయగలిగాను. ఇలా చేయడం వలన బాగా మొదటి కాపులోనే నాకు ఎక్కువగా పూత రావడం జరిగింది. కాయ కూడా నిలబడడం జరిగింది. మరి కాయ కూడా చాలా నాణ్యంగా ఉంటుంది సార్. మనం ఉదాహరణకు మా తోట పక్కల కొన్ని తోటలు తీసుకున్నట్లయితే ఆ తోటలకు కాయకు మన తోటలో ఉన్నటువంటి కాయకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా వేరుగా ఉంటుంది. నిగనిగలాడుతుంటది మన పండు. కంటికి ఇంపుగా ఉంటుంది. తర్వాత గ్రోత్ కూడా పెరుగుతుంది సార్. ఇవన్నీ కూడా మనకు ప్రకృతి వ్యవసాయంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. తర్వాత మనకు జనవరి నెలకు వచ్చినట్లయితే మనకు సుమారుగా కొద్ది కొద్దిగా అంటే జొన్నగింజ నుంచి చింతగింజ దాకా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో కొన్ని చీడపీడలు కూడా ఆశిస్తాయి. ఈ చీడపీడలు మేము ఆశించినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే వేప నూనె పిచికారి చేశాను సార్. ఈ వేప నూనె పిచికారి చేయడం వలన ఏదైతే దోమ ఉందో చెడు దోమ, మరి ఆ దోమ నివారణ జరుగుతుంది. ఏదైనా పురుగు పుట్టడానికి కూడా అవకాశం ఉంది సార్, పచ్చ పురుగు, ఆ పురుగు కూడా పుట్టకుండా మనకు అక్కడ నివారించడానికి వీలైతుంది. ఇది మనకు వేప నూనె ఎంతో ఉపయోగపడుతుంది. మరి నేను గానిక దగ్గరనే పోయి తెచ్చుకుంటాను సార్.

0: ఇది మనకు దూపాడి దగ్గర దొరుకుతుంది, మిల్లు ఉంది అక్కడ తెచ్చుకొని నేను పిచికారి చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వలన మా పక్కన ఉన్నటువంటి రైతులు కూడా వచ్చి మా తోటను గమనించడం జరిగింది. ఆ ఏంటి డ్రమ్లు పెడుతుందో, నువ్వు ఏదేదో చేస్తున్నావు అర్థం కాలేదు అట్లా వస్తుంటారు. ఆ వచ్చినప్పుడు నేను వాళ్ళకు కూడా వివరించాను, అవునా ఇది చాలా బాగుందని చెప్పారు. కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు మనకు ఫిబ్రవరి నెల వచ్చే లోపల చింతగింజ నుంచి కొంచెం కాయగా మారుతుంది సార్, కొంచెం ఇంకా కొంచెం పెద్దగా మారుతుంది, గచ్చకాయ మాదిరి మారుతుంది. ఈ సమయంలో కూడా కొంచెం పండుగ అనేది కూడా వస్తుంది. ఆ పండుగ కూడా రాకుండా నేను మరి ఆ బ్రహ్మాసనాన్ని కూడా పిచికారి చేయడం జరిగింది. అంటే నిమ్మాసనంకు చాలు, అయితే నిమ్మాసనంకు ఆల్రెడీ మనం వేప నుండి పిచికారి చేశాను కాబట్టి బ్రహ్మాసనం తయారు చేసుకుని సొంతంగానే పిచికారి చేయడం జరిగింది. అసలు ఇంకా చీడపీడ అనేటువంటిది నా తోటకి ఆశించలేదు.
1: మామిడిలో మామిడికి ఎక్కువగా నష్టపరిచేది అంటే మనకి పండుగ.
0: అవును సార్,
1: ఈ పండుగ వల్ల చాలా మంది మామిడి రైతులు నష్టపోతుంటారు.
0: అవును సార్,
1: ముందుగానే రాకుండా పండుగ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు
0: సార్? మనకు రెండు చేసే సరిపోతుంది సార్. మనకు వేప నుండి ఒకసారి పిచికారి చేసుకోవచ్చు, మనకు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది అట్లా అనుకుంటే బ్రహ్మాసనానికి వెళ్ళిపోవచ్చు, లేదు అక్కడికే కట్ అయిపోతుంది అంటే అక్కడికే కట్ అయిపోతుంది సార్, లేదంటే నిమాసనం కూడా చేసుకోవచ్చు. మన నిమాసనానికి బదులు వేప నుండి పిచికారి చేసాం కాబట్టి అక్కడికి కట్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా ఏమైనా పురుగు కనిపించినట్లయితే అప్పుడు మనం బ్రహ్మాసనం పిచికారి చేస్తే సరిపోతుంది సార్.
1: మామూలుగా ఇప్పుడు చాలా మంది అంటే మీరు ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు చేస్తుంటారు, చాలా మంది రైతులు రసాయన వ్యవసాయంతో మామిడి సాగు చేస్తుంటారు, మా ప్రకృతి వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి తేడా ఏమంటారు
0: సార్? ఇక్కడ మనం ఇది ఖచ్చితంగా మనం విషయం తెలుసుకోవాల్సినటువంటి విషయం సార్ ఇది. ఏమిటంటే మనకు ఈ రసాయనిక పదార్థాలతో చేసినటువంటి పండు మీరు తిన్నట్లయితే అది టేస్ట్ ఉండదు సార్, 100%. ఈ మన ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినటువంటి మీరు పండు తిన్నా కాయ తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది సార్. అంటే న్యాచురల్ ఇది, అంటే మన పూర్వీకులు ఈ రసాయనిక మందులు లేనప్పుడు పండు ఎలాగైతే తిన్నారో అంత మధురాన్ని ఎలాగ అనుభవించారో ఈ రోజు కూడా ఆ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి కాయ చాలా నాణ్యంగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒకటి చూసుకున్నట్లయితే మనకు దానికి దీనికి డిఫరెంట్ కూడా చూసినట్లయితే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతుకు ఖర్చు తగ్గుతుంది, రసాయనిక వ్యవసాయం చేసేటువంటి ఆ రైతుకు మాత్రం ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ మందు కొట్టాడంటే 15 రోజులు ఇంకో మందులకి వెళ్ళిపోతాడు ఆయన, ఇంకా ఎక్కువ రేటు ఉన్నటువంటి మందులు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది ఆల్రెడీ మనకు అందరు తెలిసిన విషయం, విషతుల్యం అయిపోతుంది. కాబట్టి ఆ విషయం చేయకుండా ఈ ప్రకృతి వ్యవసాయంలోకి ఇప్పుడిప్పుడు రైతులు చాలా మంది మారుతూ వస్తున్నారు సార్.
1: అంటే మామూలుగా మనం ఒక్కరమే ప్రకృతి వ్యవసాయం చేస్తే కాదు, కానీ మన చుట్టుపక్కల అంటే మన గ్రామంలో ఉండేటువంటి ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు
0: సార్? ఇది నిజమే, కానీ మన తోటకు బాగా దగ్గరలో ఉన్నట్లయితే కానీ దాని ప్రభావం మన తోట పైన కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పిచికారి చేసేటప్పుడు పెద్ద గనుతో పిచికారి చేస్తారు, రసాయన వ్యవసాయం చేసేటువంటి రైతులు. అది మన తోటకు ఒక 20 అడుగుల దూరంలో ఉన్నట్లయితే కూడా మనకు ప్రభావం చూపిస్తుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ దూరం ఉంటే కానీ అంత ప్రభావం చూపించదు, మన సపరేట్ ఏర్పడిపోతుంది సార్. కాబట్టి రసాయనిక పదార్థాలు చేసేటువంటి రైతుల పొలాలు దూరంగా ఉన్నట్టే సరిపోతుంది, లేదా వాళ్ళందరికీ చేసినట్లయితే ఇంకా దాన్ని మించినటువంటి ఇంకా ఈ ప్రపంచంలో లాభసాటినటువంటిది ఇంక ఏది లేదు సార్ రైతుకు. అంటే గ్రామంలో ఎంతమందికి అయితే మామిడి తోటలు ఉన్నాయో వారందరికీ ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా గిన మనకు మామిడి తోటలు గిన పండించగలిగినట్లయితే ఎంతో ఆరోగ్యవంతమైన సార్, ఫలదాయకమైన మంచి అమృతమైన లాంటి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం సార్ రైతులం.
1: మామూలుగా దిగుబడి ఎక్కువ రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి చెట్లు
0: సార్? మనకు దిగుబడి రావాలంటే నేను చెప్పినటువంటి విధంగా 3 పద్ధతులు సార్. ఏవైతే ఎండిపోయినటువంటి కొమ్మలు ఉన్నా అవి తీసేసుకోవాలి, గతంలో వచ్చినటువంటి పండ్లు కాసినటువంటి ఏవైతే మొద్దులు ఉన్నాయో చిన్నగా ఇట్లా మొద్దు మాదిరి వచ్చింది సార్, అది కాడ అంటాం, ఆ కాడలన్నీ కూడా తొలగించుకోవాలి. ఇది ఎక్కువగా మనకు మళ్లీ రావడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు మనకు ఘనజీవామృతం అలాగే జీవామృతం పిచికారి చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో ఎండింగ్ లో జీవామృతం కూడా పిచికారి చేయడం జరిగింది, మార్చిలో పిచికారి చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి గ్రోత్ కు ఈ ద్రవ జీవామృతం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, నేను చెప్పాను చూడండి సార్, ఘనజీవామృతము, జీవామృతము, పంచగవ్య, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాసనం, ఇవి వీణ వాడగలిగినట్లయితే కంపల్సరీగా మనకు అనుకున్నటువంటి దిగుబడి ఖచ్చితంగా వస్తుంది సార్.
1: అంటే ఇంత ముందు కాసినటువంటి పండ్లు కాసినటువంటి మొద్దులు తీసేయాలంటే?
0: అవును సార్,
1: అది తీసేస్తే మళ్ళీ కొత్తగా వస్తాయి.
0: కొత్తగా వస్తాయి సార్, అది ఎక్కువగా మనకు కొత్తగా రావడానికి ఎక్కువ రావడానికి అది ఉపయోగపడుతుంది సార్. అలా
1: అంటే దిగుబడి ఎక్కువ రావాలంటే మనం ఈ చర్యలు పాటించాలి.
0: చర్యలు పాటించాలి సార్. ఇప్పుడు నేను ఒకసారి ఇప్పుడు నేను తీసుకునేది తోట 5 ఎకరాల తోట అయినా కూడా దాంట్లో చాలా మంది నష్టపోయి వెళ్ళిపోయారు గతంలో చేసినటువంటి వాళ్ళు. నేను 4 సంవత్సరాలు కౌలు తీసుకోవడం జరిగింది, ఈ సంవత్సరం నేను మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నేను ఆ తోటను 180,000 రూపాయలకు అమ్మాను సార్. నాకు ఆ రైతు ఎంతకి ఇచ్చాడంటే 40,000 ఇచ్చాడు, నేను 50,000 రూపాయలు ఖర్చు పెట్టాను దానిపైన. అంటే ఈ ఎద్దుల

0: కాన్లు, ఎద్దుల కాన్లతో చేయించుకోవడం, కాలువలు తీసుకోవడం, పాదులు తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఘనజీవామృతం ప్రిపరేషన్ చేసుకోవడం, జీవామృతం, ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలుపుకుంటే కూడా నాకు ఒక 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. ఇది ఒక 40 అదొక 50 వేసుకుంటే 90,000, నాకు 90,000 రూపాయలు లాభం వచ్చింది సార్. 5 ఎకరాలు సార్, అది అది ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఇట్లా ఈ విధంగా వచ్చింది. నాకు ఇంకా 2వ సంవత్సరం కూడా ఇంకా పెరుగుతుంది సార్. అది
1: ఎన్ని సంవత్సరాల చెట్లు అంటారు
0: సార్? అవి 12 సంవత్సరాల చెట్లు. కాకపోతే అది నేల అంత సారవంతమైనది కాదు, కొంచెం ఎర్ర నేలతో కూడుకునేది, కొంచెం ఇసుక ఉంది దాంట్లో. అందుకోసం కొంచెం నాకు దిగుబడి ఈ సంవత్సరం ఇంతవరకు పెంచుకోగలిగాను. ఇంకా నాకు వచ్చే సంవత్సరం నుంచి ఎక్కువ దిగుబడి పెరుగుతుంది సార్, ఎక్కువ లాభం వచ్చేటువంటి నాకు అవకాశం ఉంది. మీరు నా చెట్లను కూడా గమనించినట్లయితే, వేరే వాళ్ళ చెట్లను గమనించినట్లయితే కూడా మీకు దాని డిఫరెన్స్ కూడా తెలుస్తుంది సార్.
1: అంటే రసాయన వ్యవసాయానికి, ప్రకృతి వ్యవసాయానికి.
0: అవును సార్.
1: మీకు వచ్చేటువంటి దిగుబడిని చూసి మరి వేరే రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటది కదా?
0: అవును సార్. నా తోట పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ఈ వ్యవసాయం చేస్తాడు. నా తోటను వచ్చి ఒకసారి గమనించాడు పండ్లు వచ్చిన తర్వాత సన్న సన్నగా ఈ మధ్య కాలంలో. ఏంటి నీ పండ్లు ఉన్నాయి కానీ బాగా నాణ్యంగా ఉన్నాయి, ఇవి ఎందుకు ఇలా తయారవుతుంది, ఏంటి ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను చెప్పాను మొత్తం ఫస్ట్ నుంచి ఏమైతే చేసుకుంటూ వచ్చానో అది చెప్పాను. అవును అట్లయితే నేను కూడా వచ్చే సంవత్సరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను కూడా చెప్పాడు సార్.
1: అంటే మామూలుగా రసాయన వ్యవసాయం నుంచి వెంటనే ప్రకృతి వ్యవసాయంలోకి మారడం వల్ల అంటే ఒకటే సంవత్సరానికి దిగుబడి రాదు, కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అని అంటుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు
0: సార్? మనకు ప్రకృతికి సహకరించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ తగ్గినా కూడా అంత పెద్దగా తగ్గదు సార్, 20% ఆ మధ్యన తగ్గుతుంది ఫస్ట్ సంవత్సరం. నెక్స్ట్ చేస్తూ మనకు ఆల్రెడీ ఆటోమేటిక్ పెరుగుతూ వెళ్ళిపోతాయి సార్,
1: ఎందుకంటే అంతవరకు రసాయన వ్యవసాయానికి అలవాటు పడి ఉంటుంది కాబట్టి. భూమి మళ్ళీ ప్రకృతి వ్యవసాయానికి అలవాటు పడాలంటే చిన్నగా దిగుబడి అనేది పెరుగుతూ వస్తుంది,
0: పెరుగుతూ వస్తుంది.
1: ఒకటేసారి రాకపోవచ్చు కానీ ఒక 2-3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పెరుగుతూ వస్తుంది.
0: దీన్ని మనం చూసినట్లయితే సార్, మీరు చెప్పినటువంటి విధంగా మనం ఒకసారి దీన్ని గమనించినట్లయితే, మనకు భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో, పంటకు మేలు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఈ రసాయనిక పదార్థాలు వాడడం వలన చనిపోయి ఉన్నాయి. అవి మళ్ళీ నిద్రావస్థల నుంచి చనిపోయి ఉన్నాయి. కొన్ని ఇప్పుడు మనకు వానపాములు తీసుకున్నట్లయితే 7 కిలోమీటర్ల దూరం వరకు లోపలికి వెళ్తాయి సార్. అవి దానికి కావాల్సినటువంటి వాతావరణం అనుకూలించకపోతే, ఈ రసాయనిక మందులు గిన వాడినట్లయితే దాదాపుగా 7 కిలోమీటర్లు ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళతుంది, అది బయటకు రాలేదు. ఎప్పుడైతే మనం ఈ ఘనజీవామృతం, జీవామృతం, ఈ పంచకవి ఎప్పుడైతే మనం పిచికారి చేస్తున్నామో, ఆటోమేటిక్ గా సార్ అవి అన్ని కూడా ఏవైతే జీవ వైవిధ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా మరి పైకి వచ్చి మొక్కకు ఏర్లలో ఏదైతే కావాలనో దానికి కావాల్సిన ఆహారాన్ని అందించడానికి దోహదపడతాయి. ఇది తీసుకోవడానికి, ఇది భూమి కన్వర్ట్ కావడానికి కొంచెం సమయం తీసుకుంటది, కన్వర్ట్ అవుతుంది సార్. కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఎటువంటి దిగుబడి తగ్గదు సార్.
1: కాబట్టి లేట్ అయినప్పటికి కూడా కొన్ని అంటే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మంచి అంటే రసాయన వ్యవసాయం అందించలేనటువంటిది ప్రకృతి వ్యవసాయం అందించడానికి అవకాశం ఉంటుంది.
0: అవును సార్, ఇది కంపల్సరీ, ఇది జరుగుతుంది. దీంట్లో మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి, ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన చెట్టు మీదనే పండు అవుతుంది, కానీ నీకు చూడడానికి మాత్రం గ్రీనింగ్ లోనే ఉంటుంది, గ్రీన్ కలర్ లోనే ఉంటుంది, కానీ పండు అయింటుంది. దాన్ని న్యాచురల్ గా మనం తెంచుకొని వచ్చి ఇంట్లో వరిగడ్డిలో కప్పి పెట్టినట్లయితే మనకు పండుగ మారుతుంది, దాన్ని తిన్నట్లయితే అమృతం మాదిరి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రసాయనిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసి పండించినటువంటి ఆ కాయలు తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టినా కూడా అది కచ్చపారిపోతుంది, కానీ అది పండుగ మారదు. ఒకవేళ పండుగ మారాలంటే మనకందరు తెలిసిన విషయం, ఈ రోజుల్లో మార్కెట్ లో జరుగుతున్నటువంటిది రసాయనిక ఏవైతే లిక్విడ్ ఉన్నాయో అవి వాడుతూ ఉన్నారు. కార్పెంటర్ రాయ్ అంటున్నారు, దాన్ని పేపర్లో కట్టేసి పండ్ల మధ్యలో పెడతా ఉన్నారు, కాయల మధ్యలో పెడతా ఉన్నారు, అవన్నీ కూడా విషతుల్యం. ఈ రోజు మన సైంటిస్టులు కూడా చెప్తున్నారు రైతులకు, దయచేసి ఇది వాడొద్దండి, విషతుల్యం అయిపోతుంది, మన శరీరం అంతా కూడా కుల్లిపోతుంది, ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జంతా వెళ్ళిపోతుందని కూడా చెప్తా ఉన్నారు సార్. కాబట్టి మేము ఆ పద్ధతులు వాడకుండా చెట్టు పైనే గ్రీన్ కలర్ లో ఉంటుంది, మనకు పాకానికి వచ్చిన తర్వాత దానికి తెంచి ఒరిగడ్డలు గిన మనం పెట్టుకోగలిగినట్లయితే పండుగ మారుతుంది, కుటుంబం అంతా తినొచ్చు సార్. ఇది చెడిపోదు, ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది సార్.
1: బాగుందండి మధ్యరెడ్డి గారు, మరి ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగు గురించి చాలా చక్కగా మా రైతు సోదరులకు వివరించినందుకు మరి ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా.
2: మీరు ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంతో మామిడి సాగులో అనుభవాలు ఓరకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామ రైతు శ్రీ ఏ మద్దిలేటి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ అయ్యన్న గారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: కరోనా వైరస్ కే ఖతరే సే బచ్తే హువే ఫసల్ కీ కటాయి, బిక్రీ, ఖరీద్, నై ఫసల్ కీ జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తీ హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్, मुंह को

0: మీరు ఇంతవరకు శ్రీ ఎన్ గోపాల బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 7:45కు వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: విక్సిత్ భారత్.
1: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
2: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధనా స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాను. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అనుకోండి, దాని తర్వాత మనము మన వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకు పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయండి, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు, అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. సో ఈ విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయి అంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో, లేకపోతే ఆ మంద అనేది అందుబాటులో ఉండకపోవడమో, ఆ రకం యొక్క అందుబాటు లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీని వల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
2: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే 2 ఉంటాయండి, ఒకటి NFSM ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి NFSM ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ NFSM స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్కు వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ NFSM స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి, లేదంటే ఎరువులు లాంటివి, వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ దాంతోపాటు సీజన్కు అనుగుణంగా 1 నుంచి 2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనము ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం.

0: చిన్న రైతులు కూడా ఏం చెప్తామంటే, మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో, మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్ అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటాము, దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా, ఒక గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే, మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి, మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70-80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడి ఇచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు పిఆర్జీ 176, మధ్యలో డబ్ల్యూఆర్జీ 93 వెరైటీ, టీడీఆర్జీ 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో, ప్రామిసింగ్ వెరైటీస్, వాటిని మాత్రమే మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ టీఎస్పీ ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఏంటంటే, మేము పిఆర్ఏ సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులుంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైపులు ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రులు లాంటివి ఇవ్వడము, అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మీ బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్లు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5-10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అని చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే, ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలి దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్ళకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏంటంటే
1: ఆధారిత పదార్థాలను తయారు చేయడం,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లా అంటే పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్, మనం ఎట్లనైతే ట్రైబల్స్ అప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాను, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటామండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ

0: ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మెళుకువల్ని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది. మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
1: నిక్రా అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నిక్రా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
0: నిక్రాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
1: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దీపాలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రం వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతులు ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి మునకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాల్వల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే. ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అదే ఇప్పుడు 2025 చూసినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినాం అండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, ఎత్తుమళ్ళ పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఈ రాత్రి 10:30 లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఈ రాత్రి 10:00 ఏకచిత్రగానంలో ఎంఎల్ ఆర్ట్ మూవీస్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం మరి కాసేపట్లో విందాం. హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు, టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం హలో కర్నూలు ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కొరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. శ్రోతలు ఇప్పుడు

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి ఫోన్ చేసి తమకు ఇష్టమైన పాటలను కోరి వినవచ్చు. మా ఫోన్ నంబర్ 259611, మరో నంబరు 259612. దూర ప్రాంతాల వారికి ఎస్టీడీ కోడ్ 0518. మరి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి. హలో హలో
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్వాములు గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: ఏదో ఒకటే సార్, మాకు జనక రావలేదు. అదే పాట సార్, జనక రావడం సార్.
0: నా గొంతు శృతిలో ఒక పాట ఉంది, నీ చరణం కమలం ఒక పాట ఉంది,
1: ఇంకోటి ఉంటుంది సార్,
0: చిలక పచ్చ తోటలో అదిరింది మామ అదిరింది ఒక పాట ఉంది. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: పొలం పని సార్.
0: పొలం పని, వ్యవసాయం. ఏ పంట వేశారు?
1: పత్తి నాటినాం సార్ ఇప్పుడు.
0: పత్తి, ఓకే అండి. మరి మీకోసం మీరు అడిగిన పాట, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.
1: థ్యాంక్ యూ.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్, నా పేరు నరేష్ సార్, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా.
0: నరేష్ గారు బాగున్నారా?
1: మేము చాలా బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: సార్, మగధీరుడు సార్ సినిమా పేరు.
0: అందులో ఏ పాట కావాలి?
1: ఇంటి పేరు అనురాగం అనే పాట సార్.
0: ఓకే అండి, మరి మీకోసం రెడీన పాట
1: సార్. కోరుకున్నవారు నరేష్ ప్రజా శిరీష బొంపర్ లక్ష్మణ సింహ యాదవి సక్కుపై చోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలు అందరి కోసం సార్.
0: ఓకే అండి, మరి మీకోసం, మీ గ్రామ ప్రజలందరి కోసం మీరు అడిగిన పాట.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: హలో, నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరేంటి? ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు.
1: ఈత అనుకుంటున్నా. నసీమ నా పేరు.
0: నసీమ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్.
0: చెప్పండి నసీమ గారు, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: ఈరోజు సినిమాలు చేయండి సార్.
0: అందులో ఏ పాట కావాలి? ఓకే. ఏం చేస్తుంటారండి మీరు?
1: ఇంటి దగ్గర
0: హౌస్ వైఫ్. ఓకే అండి. మరి మీకోసం మీరు అడిగిన పాట. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి.

0: శ్రోతలకు గమనిక. ఈ రాత్రి 10:30 నుండి లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. గమనిక విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECN ఎట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
2: నమస్కారం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: సార్, కల్లూరు మండలం రావాలి.
0: మీ పేరు సార్?
2: వెంకటేశ్వర్లు సార్.
0: వెంకటేశ్వర్లు గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
2: రామచంద్ర సార్, మీ పేరు?
0: సత్యనారాయణ అండి.
2: సత్యనారాయణ
0: చెప్పండి.
2: ఓకే సార్. రాతి బొమ్మల్లో కొలువైన సువాణి,

0: అనేది పాట వేయండి సార్.
1: సినిమా పేరండి?
0: సినిమా పేరుగా సార్, అది బతుకమ్మ పాటలలో ఉంటుంది సార్.
1: అది వేయడానికి కుదరదండి, ఈరోజు సినిమా పాటలు మాత్రమే కదా.
0: ఓకే సార్. అది గోపన్న సార్,
1: గోవుల గోపన్న.
0: అవును సార్.
1: అందులో ఏ పాట కావాలి?
0: పాటలు చెప్పండి సార్ కొంచెం.
1: ఆకాశంలో ఒక పాట ఉంది, ఈ వరిలో ఒక పాట ఉంది, హలో మాస్టర్ ఒక పాట ఉంది, వినరా వినరా ఒక పాట ఉంది.
0: ఆ పాట ఏంటి సార్? వినరా వినరా.
1: ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.
0: ధన్యవాదాలు.
1: నమస్తే అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరేండి?
1: హరినాథ్ రెడ్డి సార్.
0: తంగరాడు
1: సార్.
0: బాగున్నామండి, చెప్పండి. హరినాథ్ రెడ్డి గారికి ఏ పాట వినిపిస్తారు?
1: డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
1: సిరి వెన్నెల సార్ సినిమా పేరు.
0: అందులో ఏ పాట కావాలి?
1: ఈ గాలి ఈ నేల ఈ ఊరు అనే పాట సార్.
0: ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట.
1: అందరికోసం సార్. ధన్యవాదాలు సార్.
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. నమస్తే అండి.
1: ఓకే సార్, నమస్తే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: నాగేశ్వరయ్య గారు
1: రామలగుడి సార్? అవు సార్.
0: బాగున్నారండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: పవిత్ర బంధం సార్, పాతది.
0: అందులో ఏ పాట కావాలి?
1: అది ఉంది కదా సార్, మా పచ్చబొట్టు జరిగిపోతుంది పాట సార్.
0: ఓకే అండి, మరి మీకోసం మీరు అడిగిన పాట.
1: మంచిది సార్.
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి.
1: ఓకే.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూల్ ఎఫ్ఎం శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిస్తున్నాం. ఈరోజు కాల్ తగిలిన శ్రోతలు కాస్త విరామాన్ని పాటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. వార్తల వివరాలు. భారత జపాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక, ఇంధన భద్రత, ఔషధ రంగం, రక్షణ, కృత్రిమ మేధస్సు, ఏఐ వంటి వివిధ రంగాలలో అనేక ఒప్పందాలను ఇరు దేశాలు

0: ఈరోజు కుదుర్చుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో న్యూఢిల్లీలో 16వ వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరిపారు. అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. భారత్ జపాన్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నేడు ఉన్నాయని, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతం అనేది రెండు దేశాలకు ఉమ్మడి ప్రాధాన్యతగా ఉందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: భారత్ ఆర్ జపాన్ దోనో ఇకనామిక్ సెక్యూరిటీ ఆర్ ఎనర్జీ సెక్యూరిటీ కా మహత్వ అచ్చి తరహ సమజ్తే హై. ఇసీ దిశా మే ఆజ్ హమ్నే ఇకనామిక్ సెక్యూరిటీ కే లియే ఏక్ జాయింట్ రోడ్ మ్యాప్ తయార్ కియా. ఇస్కే మాధ్యమ్ సే హమ్ సెమీ కండక్టర్, క్వాంటమ్ ఆర్ అడ్వాన్స్ మటీరియల్ జేసే స్ట్రాటజిక్ క్షేత్రో మే సప్లాయ్ చైన్ రెజిలియన్స్ కో మజబూత్ కరేంగే. ఇండియా జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ కే మాధ్యమ్ సే హమే భారత్ మే 1000 బయోగ్యాస్ ఆర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్లాంట్స్ లగానే మే సహాయతా మిలేగీ.
0: అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జపాన్ ప్రధానమంత్రి తకేచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. 3 రోజుల భారత పర్యటన కోసం జపాన్ ప్రధానమంత్రి నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. గ్రామాలలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రాంచీ చట్టం 2025 ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో వీబీజీ రామ్జీ పథకాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో అందరికీ ఉపాధి కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. ఈ పథకం కింద ఉపాధి కల్పన దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచినట్లుగా కేంద్ర మంత్రి వెల్లడించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 95,600 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్రాలు కూడా తమ వాటాను అందించడంతో మొత్తం వ్యయం 151,282 కోట్ల రూపాయలకు చేరుకుందని ఆయన వివరిస్తూ,
2: 2,86,000 పంచాయతే హై ఔర్ 5 సాల్ మే వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే 7.5 లాఖ్ కరోడ్ రూపాయా ఖర్చా హోంగే. మత్లబ్ 5 సాల్ మే హర్ పంచాయత్ కో 2 కరోడ్ రూపాయా సే జ్యాదా మిలేంగే, హర్ సాల్ 2 కరోడ్ రూపాయా. ఔర్ యే పైసా ఠీక్ సే గాంవ్ మే ఖర్చ్ హో గయా तो मजदूरों को रोजगार तो मिलेगा ही, लेकिन गांव की तस्वीर भी बदल जाएगी और वहां की जनता की तकदीर भी बदल जाएगी.
0: అమర్నాథ్ యాత్ర కోసం 4,822 మంది యాత్రికులతో కూడిన మొదటి బృందాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు ప్రారంభించారు. జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుండి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఇదిలా ఉండగా అమర్నాథ్ క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. అమర్నాథ్ యాత్ర సాఫీగా సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం వైపు పయనించడం ద్వారా సుస్థిర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థకు బాటలు వేస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్గా నిర్మించడం అనే అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, అభివృద్ధిని, సుస్థిరతను సమతుల్యం చేసే విధానాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి అభివృద్ధి చెందాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ఓవైపు దేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్నప్పటికీ దేశ అటవీ విస్తీర్ణం 2014లో 7,01,673 చదరపు కిలోమీటర్లు ఉంటే, నేటికి 7,15,000 చదరపు కిలోమీటర్లకు అది పెరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రాబోయే 6 నుండి 12 నెలల్లో దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నట్లు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశం తన చమురు శుద్ధి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. 10 ఏళ్ల విరామం తరువాత మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో పరిస్థితులను భారత్ సమర్థవంతంగా నిర్వహించిన తీరు గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం చాలా కాలం పాటు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రణలో ఉంచిందని గుర్తు చేశారు. అదేవిధంగా వాటిపై విధించే పన్నులను తగ్గించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చిందన్నారు.

0: గత 4 ఏళ్లలో పెట్రోల్ ధర కేవలం 5.58%, డీజిల్ ధర 6.23% మాత్రమే పెరిగాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: The energy situation in India, in my view, has to be on availability. And the second of those considerations is affordability. There has been no increase in prices for the consumer for the simple reason that the Honorable Prime Minister, on 3 occasions, he reduced the excise duty on petrol and diesel. So instead of passing the increase on to the consumer, our fiscal system, which absorbed that increase.
0: బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 3 ఆగస్టున ఓట్ల లెక్కింపు చేపడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ రాజీనామా కారణంగా బంకింపూర్ నియోజకవర్గం ఖాళీ కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో దతియా నియోజకవర్గం ఖాళీ అయింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ భాయ్ నరందాస్ పటేల్ మరణంతో మంజల్పూర్ నియోజకవర్గం ఖాళీ ఏర్పడింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 ఏళ్ల వయస్సు గల పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం ఈ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను ప్రదానం చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కూడా ఈ అవార్డులను అందజేస్తారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 31గా పేర్కొంది. ఇక దరఖాస్తులను awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా నామినేషన్లు సమర్పించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. విబీజీ రామ్జీ పథకాన్ని మధ్యప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి, జీవనోపాధిని పెంపొందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, పథకం గురించి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీని కింద గ్రామీణ కుటుంబాలకు ఇప్పుడు సంవత్సరానికి 125 రోజుల పనికి హామీ లభిస్తుంది. అదేవిధంగా వేతనాలను కూడా పెంచారు. చెల్లింపులు వారం రోజుల్లోగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణం. దేశంలోని బీహార్, కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్, లడక్, జార్ఖండ్, కేరళం, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య ప్రాంతాలలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ప్రస్తుతం మహారాష్టలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి వల్ల ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నెల 7వ తేదీ వరకు మహారాష్టలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లుగా IMD పేర్కొంది. ఇదిలా ఉండగా నైరుతి ఋతుపవనాలు ఢిల్లీతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో ఉమ్మడి ప్రాజెక్టుపై మొదటిసారిగా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనతో పాటుగా గ్రామీణ జీవనోపాధిని పటిష్టం చేయడం ముఖ్యమైన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతల గమనిక. ఈ రాత్రి 10:30 లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలేవంటారు. గమనిక విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు విందాం ఘంటసాల ఆలపించిన లలిత గీతం.

ఘంటసలు ఆలపించిన లలిత గీతం విన్నారు. ఈ రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు వింటారు. 10:30 లండన్లోని ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆష్కి చిత్రం నుంచి కుమారస్వామి బృందం పాడిన పాట విన్నారు. చిత్ర జగత్ కార్యక్రమంలో తర్వాత వినండి బప్పిలహరి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన అంజాన్ గీతం, చిత్రం డిస్కో డాన్సర్.

లక్ష్మీకాంత్ పేరలాల్ సంగీత సారథ్యంలో బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ పడిన ఆనంద్ బక్షి గీతం విన్నారు. చిత్రం ఏక్ దూజే కే లియే చిత్రజగత్ కార్యక్రమంలో తర్వాత నుండి క్రిష్ చిత్రం నుంచి సోను నిగమ్ శ్రేయా ఘోషల్ పడిన ఈ పాట.

0: సాజన్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అల్కాయక్ని పడిన నవీన్ శ్రవణ్ గీతం విన్నారు. మీరు విన్న ఈ పాటతో ఈనాటి చిత్ర జగత్ హిందీ సినీ గీతల కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. శ్రోతల గమనిక, ఈ రాత్రి 10:30 నుండి లండన్లోని ద ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 రెండవ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. గమనిక విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఈరోజు ఏకచిత్రగానంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు వింటారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మను, హరిహరన్, సుజాత, మురళి, తేజ, మోహన్, బృందం. సంగీతం మణిశర్మ. వినండి ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు.
1: Tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum tum t

శ్రోతలు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రగానంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు వింటున్నారు. రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో

ఏక చిత్రగణములు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పిక్చర్స్ వారి ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటారు. ఇప్పుడు వినండి ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చూడు చిత్రం నుంచి పాటలు.

శ్రోతలు ఇంతవరకు కర్నూలు ఎఫ్ఎం కేంద్రం నుంచి ఏకచిత్రకణంలో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ వారి మనసిచ్చి చోడు చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర మను, హరిహరన్, సుజాత, మురళి, తేజ, మోహన్ బృందం. సంగీతం మణిశర్మ. రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగణంలో. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పిక్చర్స్ వారి ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటారు.

రేపు రాత్రి 10 గంటలకు ఏకచిత్రగానంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పిక్చర్స్ వారి ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి పాటలు వింటారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 10:30 కావస్తుంది. మరి కాసేపట్లో లండన్లోని ద ఓవెల్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే ICC మహిళల T20 మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ಸುನ್ನ ನಿಂದು ಸುನ್ನ.

0: Red Bharti FM 101.3.
1: మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనమున్నాం వినిపించే రాగల బ్యూటిఫుల్ ట్రాక్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకోసం కలిసి వచ్చిన అదృష్టం మూవీ నుంచి ఘంటసాల అండ్ లరీశ్వరి పాడారు. అండ్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే మీకు.